శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 13వ రోజు, 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: ఔజ్బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

0: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు దైవ సందేశాలు అందాయి. కొన్ని మక్కా నగరంలో ఉండగా మరికొన్ని మదీనా నగరంలో ఉండగా ప్రవక్తపై అవతరించాయి. తదుపరి కాలంలో వాటిని గ్రంథస్థం చేశారు. దివ్య ఖురాన్ గ్రంథం రూపొందింది. ఇందులో మొత్తం 114 సూరాలు అనగా ఖండికలు ఉన్నాయి. అందులో 112వ సూర అల్ ఇఖ్లాస్. ఇందులో 4 ఆయతులు అనగా వాక్యాలు ఉన్నాయి. చాలా క్లుప్తంగా కనిపించిన నిగూఢమైన అంతరార్థమున్న సందేశం ఇది. ఖుల్ హు అల్లాహు అహద్, అల్లాహు సమద్, లమ్ యలిద్ వలమ్ యులద్ వలమ్ యకుల్లహు వకుఫ్వన్ అహద్, అనగా ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు, అల్లాహ్ నిరాపేక్షాపరుడు, ఏ అక్కరా లేనివాడు, ఆయన ఎవరినీ కనలేదు, ఆయన ఎవరికీ జన్మించనూ లేదు, ఆయనకు సరిసమానుడు పోల్చదగినవాడు ఎవ్వడూ లేడు. ప్రవక్త గారితో కొందరు అల్లాహ్ ఉనికిని గురించి ప్రశ్నించినప్పుడు ఈ సందేశం వారికి అందింది. సృష్టికర్త ఒక్కడే అల్లాహ్, ఆయనకు ఎవరి ఆధారము ఆశ్రయము అవసరం లేదు, ఆయన ఎవరి నుండి పుట్టలేదు, ఎవరినీ ఆయన కనలేదు. ఈ విశ్వాంతరాళాన్ని సృష్టించిన శక్తిశాలి అల్లాహ్కు ఎవ్వరూ సరిసమానులు లేరని, ఎవరితోనూ ఆయనను పోల్చలేమని ఈ సూరా ఇఖ్లాస్ సందేశం వివరిస్తోంది. దీనితో ప్రశ్నించిన ప్రజలందరికీ అల్లాహ్ గురించి ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. నిర్వివాదంగా అర్థం చేసుకున్న శత్రువులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో అల్లాహ్కు దాసోహం పలికారు. ఇస్లాం ధర్మాన్ని సరసావహించారు. పర్వతాలు, లోయలు, నదులు, సముద్రాలు, ఈ భూగ్రహంపై అల్లాహ్ సృష్టించాడు. ఎన్నో జీవజాతులు భూపొరల మాటున మరియు భూతలంపై ప్రాణం పోసుకున్నాయి. అందమైన ఆలోచనలున్న, వివేక విజ్ఞానాలున్న మానవజాతి మట్టితో పుట్టింది. నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు అల్లాహ్ ఆదేశాన్ని అనుసరించి నియమ నిబద్ధతతో నిర్దేశిత కక్షల్లో తిరుగుతున్నాయి. సృష్టికర్త గొప్పతనానికి ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా సరిపోవు కదా. ఆయన గొప్పతనాన్ని వివరించిన సూరా అల్ ఇఖ్లాస్ ఎంతో మహిమ కలది. విశ్వాసులు ప్రతి నమాజులోనూ దీనిని పఠిస్తారు. దైవస్మరణలో భాగంగా ఈ సూరాను వల్లవేస్తారు. ఇస్లాం ధర్మసారాన్ని కలిగిన ఈ సూరా ఇఖ్లాస్ విశ్వాసానికి మైలురాయి వంటిది. తమను తాము దైవానికి సమర్పించుకున్న వారికి సందేహాలుండవు. ఈ సూరా చదివిన వారికి దివ్య ఖురాన్ గ్రంథం సందేశం అందినట్లే. ఏ వ్యక్తి అయినా 300 సార్లు దీనిని పఠిస్తే అల్లాహ్ అనుగ్రహంతో 300 కరుణాద్వారాలు తెరుచుకుంటాయి. సుజ్ఞానులైన సహనపరులవుతారు. ఒక మనిషి చేసిన 50 పాపాలు క్షమించబడతాయని దివ్య ఖురాన్ గ్రంథం ప్రబోధిస్తోంది. ఆ వ్యక్తికై స్వర్గంలో భవనాలు నిర్మించబడతాయి, అంటే శాశ్వత నివాస స్థలాలు ఏర్పాటు అవుతాయి. ఈ సూరా పఠించేవారికి 2000 నఫిల్ నమాజులు చదివిన పుణ్యం లభిస్తుంది. ఆ వ్యక్తి మరణించినప్పుడు జనాజాతో 1,10,000 దైవదూతలు పాల్గొని ప్రార్థిస్తారు. ప్రతి ఫరజ్ నమాజు తరువాత 10 ఈ సూరా పఠిస్తే అల్లాహ్ మన్నింపు పొందుతారు. సూరా ఇఖ్లాస్ చదివే సోదర సోదరీమణులందరికీ స్వర్గానికి చేరే మార్గం సుగమం అగుగాక.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ షేక్ బషీరునీసా బేగం. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani. The news read by Nina Rakel.

0: పొలం పనులు.
1: పండ్ల తోటలు నాటేందుకు అనుకూలమైన ఉదజని సూచిక, లవణ సూచికల గురించి తెలుసుకుందాం. భూమి ఆమ్ల క్షారగుణాన్ని ఉదజని సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న భూముల్ని తటస్థ భూములుగా చెప్తారు. ఈ రకం భూముల్లో అన్ని రకాల పళ్ల మొక్కలు ఆరోగ్యంగా పెంచవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఉదజని సూచిక 5.5 నుండి 8 వరకు ఉన్న భూముల్లో కూడా పళ్ల తోటల్ని లాభదాయకంగానే సాగు చేయొచ్చు. సేంద్రియ ఎరువుల్ని అధికంగా వాడి ఈ భూముల ఉత్పాదకతని పెంచవచ్చు. మరీ ఎక్కువ ఆమ్లాక్షార భూముల్లో పళ్ల తోటలు సరిగ్గా పెరగవు. ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పోషకాలను మొక్కలకి అందుబాటులోకి తెచ్చే సూక్ష్మజీవుల చర్య తగ్గిపోతుంది. ఫలితంగా నత్రజని, భాస్వరం, సున్నం, గంధకం, మాలిబ్డినం పోషకాలు మొక్కలకి అందుబాటులోకి రావు. ఇలాంటి భూముల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందవు. ఇక ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉన్న క్షార భూముల్లో గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. భాస్వరం, సున్నం, మెగ్నీషియం, పొటాషియం పోషకాలు మొక్కలకు ఈ భూముల్లో సరిగా అందవు. సాధారణంగా ఉదజని సూచిక 8కి మించిన తేలిక ఎర్ర నేలలు, 8.5 మించిన నల్ల బరువు భూములు కూడా పళ్ల తోటల సాగుకి పనికిరావు. మంచి యాజమాన్య పద్ధతులతో నేల ఉదజని సూచికని అనుసరించి సాగు చేయబడిన పండ్ల మొక్కల్ని మనం ఎంచుకోవాలి. నేల ఉదజని సూచిక 5 నుండి 7 మధ్యన ఉంటే పనస, అనాస. 6 నుండి 7.5 వరకు ఉంటే మామిడి, చీని, నిమ్మ, అరటి, జామ, అత్తి, బొప్పాయి, సీతాఫలం, జీడి మామిడి. అలాగే ఉదజని సూచిక 7.5 నుండి 8.5 వరకు ఉంటే జామ, రేగు, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఖర్జూరం, చింత, ఉసిరి పళ్ళ మొక్కల్ని నాటుకోవచ్చు. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకి హానిని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచోడు భూములుగా పరిగణిస్తారు. పాలచోడు భూముల్లో చాలా వరకు పళ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న భూముల్లో అన్ని రకాల పళ్ళ జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. కొన్ని పండ్ల జాతులు అధిక లవణాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. నేలలో లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు పోషకాలను, నీటిని గ్రహించడంలో ఇబ్బంది పడతాయి. వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. మొక్కలు ఎదగకుండా క్షీణిస్తాయి. నేల లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనాస, అలాగే 4 నుంచి 6 వరకు ఉంటే దానిమ్మ, ఫాల్స, జామ, చింత, కొబ్బరి, సీతాఫలం, జీడి మామిడి. అలాగే నేల లవణ సూచిక 6 నుండి 8 మిల్లీమోస్ మధ్యన ఉంటే రేగు, సపోటా, చింత, ఉసిరి, అత్తి. ఇక నేల లవణ సూచిక 8 మిల్లీమోస్ కంటే గనక ఎక్కువగా ఉన్నట్లయితే నేరేడు, రేగు, ఖర్జూరం జాతి పండ్ల మొక్కలు నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా రైతు సోదరులు రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల నేలలోని సారం తగ్గి దిగుబడులు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా భూభౌతిక రూపాన్ని కోల్పోతోంది. రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా ఎక్కువవుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులని ఋతుపవనాల ఆరంభంలోనే వేసుకుని భూసారాన్ని పెంచుకొని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా భూమిలో తేమ శాతాన్ని, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను తెలుసుకుని రైతు సోదరులు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయాల్సిన అవసరం ఉంది. పోషక విలువలు సమృద్ధిగా, సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను భూమికి ఈ 2 విధాలుగా

ఉపయోగించవచ్చు. 1. పచ్చిరొట్టె ఎరువులు, 2. పచ్చి ఆకు ఎరువులు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్యకాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టెనిచ్చే మొక్కల్ని పెంచి వాటిని నేలలో కలేదనడం ద్వారా నేలకు పోషకాల్ని అందించవచ్చు. పచ్చిరొట్ట పెరలకు ఉండాల్సిన లక్షణాల్ని మనం తెలుసుకుందాం. తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టెనిచ్చే విధంగా ఉండాలి. అన్ని రకాల నేలల్లోనూ పెరగాలి. పచ్చిరొట్టెలో పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి రసభరితంగా ఉండాలి. నేలలో కలయదున్నప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసే విధంగా ఉండాలి. పచ్చిరొట్ట పంటల వేర్లు భూమిలో లోతుకుపోయేలా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్టె అయితే గనక గాలిలోని నత్రజనిని సేకరించి భూసారాన్ని పెంచుతుంది. ఇక పచ్చిరొట్టె ఎరువులకు వాడే మొక్కల్ని గనక మనం చూసినట్టయితే జనుము, జీలుగ, సీమజీలుగ, పిల్లిపెసర, నీలి, వెంపలి. పచ్చిరొట్టె ఎరువుల వల్ల లాభాల్ని గనక మనం చూసినట్టయితే నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రీయ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాకుండా నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయనిక ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులుగా ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. జీలుగ, సీమజీలుగ ఇలాంటి పేర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న అనేక పోషకాలను బయటికి తెచ్చి లభ్య రూపంలోకి పంటలకు అందిస్తాయి. పప్పుజాతి హరిత పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో నత్రజనిని వేర్ల బుడిపల్లో ఎకరానికి 25 నుండి 50 కిలోల వరకు అందిస్తాయి. చౌడు భూముల పునరుద్ధరణకి ఈ పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. భాస్వరం, గంధకం లాంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేలా చేస్తాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి జనుము, పిల్లిపెసర మొదలైనవి. పచ్చిరొట్ట ఎరువుల సాగులో అవరోధాల్ని గనక మనం చూసినట్టయితే పచ్చిరొట్ట ఎరువు వేసిన తర్వాత నేలలో వేసి కలయదున్నడానికి సుమారుగా 60 రోజుల వ్యవధి ఉండాలి. దీనివల్ల పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టెని ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ నీటి లభ్యత ఉండదు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటల సాగు కష్టంగా ఉంటుంది. పశుగ్రాస లక్షణాలు ఉన్న పచ్చిరొట్ట ఎరువులకి పశువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని ఆశించే చీడపీడలు ఆ తర్వాత సాగు చేసే పంటకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాల గిరాకీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందువల్ల వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్టపడరు. ఇంకా పచ్చిరొట్ట ఎరువుల సాగులో మనం పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్టయితే ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరుచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి. అంటే వరి కోసే ముందే జనుము లేదా పిల్లిపెసర లాంటి విత్తనాల్ని చల్లి అప్పుడు వరి కోస్తారు. తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కిదున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకంగా ఉంటుంది. వరి, చెరకు పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకుని కలయదున్నచ్చు. పసుపు, కంది, చెరకు ఇలాంటి పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట పెంచి పూత సమయంలో కలయదున్నచ్చు. పచ్చిరొట్ట ఎరువులు పూత దశకు రాగానే నేలలో కలయదున్నితే అధిక పరిమాణంలో నేలకి పోషకాలు అందుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలితే అంత త్వరగా చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పిఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పిఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరియైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: षु पञ्चषु वर्षेषु द्विपक्षीय व्यापारं द्विगुणीकर्तुं महत्वाकांक्षिणं लक्ष्यं निर्धारितवन्तौ। भारतस्य सर्वोच्च न्यायालयः अद्यारभ्य नवदिल्ल्यां ब्रिक्स मुख्य न्यायाधीशमञ्चस्य आतिथ्यं करिष्यति। अस्मिन् मञ्चे ब्रिक्स सदस्यदेशानां सहभागिदेशानां च मुख्य न्यायाधीशाः सर्वोच्च न्यायालयानाम् अध्यक्षाः तथा वरिष्ठाः न्यायिकनेतारश्चापि सम्मिलिताः भविष्यन्ति। अयं मञ्चः सहभागी न्यायाधीशानां मध्ये संवादाय अथ न्याय वितरण अन्ताराष्ट्रिय विवाद समाधान प्रौद्योगिकी सतत विकास चेत्येतेषां सम्बद्धानां समकालिक प्रकरणानां विषये विचार विनिमयाय अवसरं प्रदास्यति। भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकान्तः उद्घाटनदिवसे विभिन्नानां न्यायिक प्रतिनिधिमण्डलानां प्रमुखैः सह अनेकानि द्वैपाक्षिकोपवेशनानि करिष्यति। भारतेन नेपालदेशस्य जलाप्लाव प्रभावितेषु क्षेत्रेषु प्रचलितेषु सहायोद्धार कार्येषु सहायतां कर्तुम् आपदुद्धार सामग्रीः समेत्य द्वे विमाने पुनः प्रेषिते। आपदुद्धार सामग्र्यः नेपालस्य विज्ञान प्रौद्योगिकी नवोन्मेष मन्त्रिणे महावीर पुन इत्यस्मै समर्पिताः। भारतर्तु विज्ञान विभागेन अद्य मध्यप्रदेशे अतिवृष्टेः सम्भावनां दृष्ट्वा नारंगवर्णपरा संचेतना प्रसारिता अस्ति। महिला क्रिकेट क्रीडायां संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे ग्रुप ए इत्यस्य द्वितीय स्पर्धायां भारतं हांगकांग दलं 37.1 धावनांकैः पराजित्य उपान्त्यचक्रे प्रविष्टम् इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ప్రధానమంత్రి పోషణ అభియాన్ గురించిన వివరాలు, కృష్ణం వందే జగద్గురుం డాక్టర్ కె బాలకృష్ణ గారి ప్రసంగం, స్వాతంత్ర సమరయోధుడు దాదాబాయి నవరోజు గురించి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం, గాంధీ మార్గం ప్రసారమవుతాయి. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు. 8:35 చిత్రతరంగిణి ఫిలిం.

సంగీతాలు 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వేదారణ్యం వేదమూర్తి గారి నాదస్వర వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం నషాముక్త అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. ఈనాటి అతిథి శ్రీమతి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. అనంతరం శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి ప్రసారమవుతుంది. 11 గంటలకు గుర్తు చేసుకుందాం, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ డి పశుపతి గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు, శ్రీమతి అరుంధతి సత్కార్, శ్రీ ఎంఎల్ నరసింహ, కుమారి మండపాక శారద పాడిన జయదేవుని అష్టపదులు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మారుతున్న గురు శిష్య సంబంధాలు, శ్రీమతి ఎన్ మంగాదేవి గారితో పరిచయం, లలిత గీతాలు, హెర్బల్ టీ గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత సంగీత కార్యక్రమం, 3:00 టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 ఫిలిం గీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 6:30 పల్లె సీమల కార్యక్రమంలో రంగస్థల శీర్షికన ధర్మరాజు పాత్రధారుంచే పద్యాలు వింటారు. శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి నిర్వహణ శ్రీ చిలుకూరి కోటేశ్వరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంట సీమల కార్యక్రమంలో వివిధ పంటల్లో సేంద్రియ పద్ధతుల్లో చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతం, సునాముఖి ఆకు గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో జనసామాన్యంలో సైన్స్ డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 కురుపాండవాభ్యుదయం హరికథ ప్రసారమవుతుంది. కథకురాలు శ్రీమతి మొగలిచెర్ల నాగమణి. 11:10 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఈరోజు రాత్రి 7:15 పంట సీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో సేంద్రియ పద్ధతుల్లో చీడపీడల యాజమాన్యం గురించి డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం, జానపద గీతం, సోనాముఖి ఆకు గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు

0: భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియోసింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డేటా ఫర్ అవర్ కంట్రీ.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో తెరి వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన

0: మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కార్యక్రమంలో ఇప్పుడు పీఎం పోషణ్ అభియాన్ వివరాలు వింటారు.
1: ఒక దేశ ప్రగతిలో ఆ దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితులు కీలక భూమిక పోషిస్తాయి. దేశంలోని పౌరులు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగిస్తే ఆ దేశం రెట్టించిన ఉత్తేజంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది. ఈ అంశాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018 సంవత్సరంలో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నపిల్లలు, మహిళలు, కౌమార బాలికల్లో పోషకాహార లోపం కారణంగా ఏర్పడే ఇబ్బందుల్ని తొలగించేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళ శిశు సంక్షేమం, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార మిషన్ కార్యక్రమం కింద దశల వారీగా వివిధ కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లో వాటిపై అవగాహన కల్పించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధిగమించేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపం గురించి అవగాహన కల్పించటం, చిన్నపిల్లలు, కౌమార బాలికలు, ఇంకా స్త్రీలలో రక్తహీనత లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పాలిష్ చేయని బియ్యం వినియోగాన్ని ప్రోత్సహించటం, ఇవన్నీ జాతీయ పోషకాహార మిషన్ ముఖ్య లక్ష్యాలు. గర్భిణీ స్త్రీలు బిడ్డ కడుపులో ఉండగా తీసుకునే పౌష్టికాహారం భవిష్యత్తులో ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదగడంలో సహాయపడుతుంది. అయితే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవారికి, పేదవారికి జీవనమే భారంగా ఉన్న పరిస్థితుల్లో గర్భధారణ సమయంలోనూ ఆ పిల్లలు ఎదిగే వయసులోనూ పౌష్టికాహారం అందని ద్రాక్షే. ఈ అంశాన్ని గుర్తించిన కేంద్రం భవిష్యత్ తరాలు పౌష్టికాహార లోపంతో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడకుండా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, ఇంకా పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని అంగన్వాడీ సెంటర్లు, పోషణ్ వాటికల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి కావలసిన పౌష్టికాహారాన్ని అందిస్తూ వస్తోంది. అలాగే సమాజంలో వివిధ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహార లోపం వల్ల సంభవించే సమస్యలు, మంచి ఆరోగ్యం కోసం ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి అనే అంశాలపై కూడా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పోషణ్ అభియాన్ కింద ప్రతి సంవత్సరం మార్చి నెలలో పోషణ్ పక్వాడా, సెప్టెంబర్ నెలలో పోషణ్ మాహ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో నెల రోజుల పాటు జరిగే కార్యకలాపాలు, ప్రసవపూర్వ సంరక్షణ, తల్లిపాల ఆవశ్యకత, రక్తహీనత, పెరుగుదలకు పర్యవేక్షణ, బాలికల విద్య, ఆహారం, వివాహానికి సరైన వయస్సు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి పలు కీలక అంశాలపై ప్రజలకు సూచనలు అందిస్తారు. అలాగే గ్రామ పంచాయతీలు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్న భూముల్లో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ల మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండించటం వంటివి పోషణ్ వాటికల ద్వారా నిర్వహిస్తారు. రక్తహీనత శిబిరాలు, ప్లాంటేషన్ డ్రైవ్, ర్యాలీలు, యోగా సెషన్లు, ఇలా పలు కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో లబ్దిదారులకు ఉపయోగకరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం దీనిని అనేక యాప్లతో అనుసంధానం చేసింది. అర్హులైన వారు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందేలా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షించేలా పోషణ్ ట్రాకర్ విధానాన్ని ఏర్పాటు చేసింది.

0: ఈ ట్రాకర్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అనుబంధిత శాఖలు పర్యవేక్షించేలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే పౌష్టికాహారం కింద ఇంటింటికి అందించే పాలు, గుడ్లు, తృణధాన్యాలు, పప్పుదినుసులు, బాలామృతం వంటి వాటిని ఆరోగ్య నిపుణులు సూచించిన మోతాదులో ఇళ్లకు అందించే క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కేంద్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ గుర్తింపు వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో ప్రతి నెల 15వ తేదీన క్రమం తప్పకుండా గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషకాహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతేకాదు గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, యుక్త వయస్సు వారి కోసం విడివిడిగా అనేక కార్యక్రమాలు కూడా ఈ పోషణ్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తారు ఆరోగ్య కార్యకర్తలు. పోషణ్ అభయాన్ కింద లబ్ధి పొందాలనుకునేవారు ఆయా ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆధార్, రేషన్ కార్డుల ధృవీకరణలతో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యకర్తలు స్వయంగా ఇంటికి వచ్చి వారికి అందించాల్సిన పౌష్టికాహారపు కిట్లను అందచేయడమే కాదు, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు. ఎత్తు, బరువు, రక్తహీనత వంటి పౌష్టికాహార లోపం కారణంగా ఏర్పడే సమస్యలను పర్యవేక్షిస్తారు. పోషకాహార లోపం సమస్య జాతీయ తలసరి ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, స్థూల దేశీయోత్పత్తిని గణనీయంగా తగ్గిస్తుందని గతంలో ఏర్పాటు చేసిన అనేక కమిటీలు నివేదించాయి. భూమి సారవంతమైనదైతేనే పంట పండుతుంది, పైరు ఏపుగా ఎదుగుతుంది, బలమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని పండించగలుగుతుంది. అలాగే మనిషి ఆరోగ్యంగా, బలవర్ధకంగా ఎదగడంలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుంది. అది కడుపులో బిడ్డ ఎదుగుతున్న వయసులోనూ, ఆ తరువాత ఆ బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని సందర్భాల్లోనూ అందించగలిగితే అది వారి ఎదుగుదలకు, ఆరోగ్య పరిపుష్టికి బాసటగా నిలుస్తుందన్న సదుద్దేశంతో ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి పోషణ్ అభియాన్.
1: మీరింతవరకు పీఎం పోషణ్ అభియాన్ ఈ అంశం గురించి వివరాలు విన్నారు.
2: కార్యక్రమంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురుం అనే అంశం గురించి శ్రీ కె బాలకృష్ణ గారి ప్రసంగం వింటారు.
3: వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని కుమారుడు కంసచాణూరులనే రాక్షసులను సంహరించినవాడు, దేవకీమాతకు పరమానందాన్ని కలిగించిన జగద్గురువు అయిన కృష్ణునికి నమస్కరిస్తున్నాను అని భావం. శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీకృష్ణావతారానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ జయంతి వేడుకలను ప్రపంచమంతా భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన్నే మనం శ్రీకృష్ణాష్టమి అని, గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని కూడా పిలుచుకుంటాం. సాధుజనులను రక్షించి, దుష్టజనులను శిక్షించి, ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవుల అష్టమ సంతానమైన శ్రీకృష్ణావతారం మానవలోక కళ్యాణకారకం. భగవంతుడైన శ్రీకృష్ణునికి పుట్టినప్పటి నుంచి అడుగడుగునా ఎదురైన కష్టాలు, ప్రదర్శించిన లీలలు అపూర్వాలు, అద్భుతాలు. ప్రతి ఘట్టం వెనుక బలమైన కారణాన్ని, ప్రతి సన్నివేశం వెనుక మానవాళికి సార్వకాలిక సందేశాన్ని మనం గమనించవచ్చు. రేపల్లెలో, గోకులంలో యశోదాతనయునుగా చిన్నికృష్ణుడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. శ్రీకృష్ణుని బాల్యచేష్టలను, లీలలను పోతనామాత్యుడు భాగవతంలో మనోహరంగా వర్ణించాడు. బాలురకు పాలులేవని బాలెంతలు మరలు పెట్ట పకపక నగి, ఈ బాలుండాలముసేయుచున్ ఆలకు క్రేపులను విడిచి నంభోజాక్షీ. అంటే బాలింతలు తమ బిడ్డలకు పాలులేవని మొరపెట్టుకుంటున్నా వినకుండా ఆవు పాలు తాగడానికి దూడల్ని విడిచిపెట్టేవాడు అని భావం. పడతి, నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలా పడుచులకు పోసి చిక్కిన కడవల పోనడచే ఆజ్ఞ కలదో లేదో అంటూ పోతనగారు వర్ణించారు. అంటే తమ ఇళ్లల్లోని పాలను దొంగిలించి తోటి బాలకులకు పంచిపెడుతున్నాడు అంటూ చిక్కని దొరకని బాలకృష్ణుని అల్లరి చేష్టలకు విసికిన గోపకాంతలు యశోదకు మొరపెట్టుకునేవారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా, పోయెదమెక్కడికై నను మాయన్నల సురభులా.

0: మంజులవాణి. ఓ యశోదమ్మా, నీ చిన్ని కృష్ణుడు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదు. ఇక మాకు ఊరు విడిచి వెళ్ళిపోవటం తప్ప మరో దారిలేదు అంటూ గోపకాంతలు మొరపెట్టుకున్నారు. ఆవుల దగ్గరకు దూడలను విడవడం ద్వారా తల్లిపాలపై బిడ్డల హక్కును, ఆవశ్యకతను తెలియజెప్పడం, పాలను పడుచులకు పంచడం ద్వారా పుష్టినిచ్చే ఆహారాన్ని ఎదిగే పిల్లలకు పంచడం వల్ల కలిగే సంతోషం, ప్రయోజనం అనే సందేశాలను గమనించవచ్చు. ఈ లీలను గుర్తుచేసుకోవడం కోసమే ఈ పండుగ రోజున ఉట్టి కొట్టడం అనే వేడుకను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. వెన్న దొంగ అయిన కృష్ణుడు మన్ను తినడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అందుకు కోపగించిన తల్లికి, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో అంటూ బాలకృష్ణుడు నోరు తెరిచి చూపాడు. నోటిలో 14 లోకాలను చూసిన యశోద ఇది కళా, వైష్ణవమాయా అంటూ ఆశ్చర్యపోయింది. అందువల్లనే ఈ పండుగ రోజున తల్లులందరూ తమను తాము యశోదగా భావించుకుంటారు. తమ పిల్లలను చిన్ని కృష్ణుని వేషంతో అలంకరించి మురిసిపోతారు. అంతేగాక బాలకృష్ణుణ్ణి తమ ఇంటికి ఆహ్వానించడం కోసం వాకిట్లో ముగ్గులతో పాటుగా చిన్ని కృష్ణుని పాదముద్రల చిహ్నాలను కూడా వేస్తారు. బాలుడైన కృష్ణుడు తనను చంపడానికి వచ్చిన పోతన శకటాసురులను అంతమొందించి గోకులాన్ని ఆశ్చర్యపరిచాడు. అంతేగాక గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలితో ఎత్తి ఇంద్రుని దాడి నుంచి రేపల్లెవాసులను రక్షించాడు. ఇంకా చీరలు ఎత్తికెళ్లి గోపికల చిత్తాన్ని దోచిన చిలిపి కృష్ణుడు వారికి అప్రమత్తత ఆవశ్యకతను తెలియచెప్పాడు. కాళింది మడుగులో తిష్టవేసి రేపల్లెవాసులను భయపెడుతున్న కాళీయుడనే సర్పరాజాన్ని తరిమికొట్టి ప్రజలను, గోవులను కాపాడాడు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడు అంటూ పోతన్న శ్రీకృష్ణుణ్ణి రూపలావణ్యాదులను, మాహాత్మ్యాన్ని వేణోళ్ల కొనియాడాడు. అంతేగాక లోకరక్షైకారంభకుడు, భక్తపాలన కళా సంరంభకుడు, దానవోద్రేక స్తంభకుడు, కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు, మహానందాంగనాడింభకుడు అంటూ శ్రీకృష్ణుణ్ణి పోతన్నగారు కీర్తించాడు. దుష్టులైన కంస చాణూరులను సంహరించి రాక్షస పాలనను అంతమొందించాడు కృష్ణుడు. తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరనుంచి విడిపించాడు. రుక్మిణీనాథుడైన శ్రీకృష్ణుడు ప్రేమతో గుప్పెడు అటుకులు ఇచ్చిన మిత్రుడైన కుచేరునికి అపార సంపదలను అనుగ్రహించాడు. ధర్మబద్ధులైన పాండవుల పక్షాన నిలిచి అడుగడుగునా వారిని ఆదుకున్నాడు. నిండు సభలో వస్త్రాలు అనుగ్రహించి ద్రౌపదిని కాపాడాడు. పాండవుల తరపున రాయబారిగా కౌరవ సభకు వెళ్లి, దక్షులెవ్వారలుపేక్షసేసి రదివారల చేటగు అని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. యుద్ధంలో అర్జునునికి రథసారథిగా వ్యవహరించాడు. అర్జునుణ్ణి యుద్ధోన్ముఖుణ్ణి చేయడం కోసం శ్రీకృష్ణుడు బోధించిన గీతాశాస్త్రం ఉత్తమ మానవ జీవన విధానాన్ని నిర్దేశించే దివ్యోపదేశం. గురువులు, బంధువులు, పెద్దలతో యుద్ధం చేయడానికి విముఖుడైన అర్జునుని విషాదయోగాన్ని మరపించి అతనికి సాంఖ్య కర్మ, జ్ఞానకర్మ సన్యాస, కర్మసన్యాస, ఆత్మసంయమ, జ్ఞాన విజ్ఞాన, రాజవిద్య, రాజగుహ్య, విభూతి, విశ్వరూప సందర్శన, భక్తి, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ దైవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగాలను బోధించి నరుణ్ణి విజయం దిశగా నడిపించాడు. దగ్గరుండి ధర్మాన్ని గెలిపించాడు. గీతాచార్యుడు అందించిన దివ్య సందేశం కుల మతాలకు, దేశకాలాలకు అతీతంగా మానవులంతా ఆలోచించదగిన, ఆచరించదగిన వ్యక్తిత్వ వికాసకారకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వకర్మణి వంటి సూక్తులను అవగతం చేసుకున్న వారికి అపజయమన్నదే ఉండదు. సకల కళావల్లభుడైన శ్రీకృష్ణుని లీలలు కవిత్వం, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి లలిత కళా స్రష్టలకు ప్రేరణను అందించే అనంతమైన ఇతివృత్తాలు. పోతన భాగవతం, నారాయణ తీర్థుల తరంగాలు, భాగవత నృత్యరూపకాలు, ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాల శిల్ప చిత్ర కళారూపాలు అందుకు నిదర్శనాలు. అల్లరి బాలుకునిగా, వెన్నదొంగగా, గోపీలోలునిగా, గోవర్ధన గిరిధారిగా, కాళీయ మర్దనునిగా, అసుర సంహారిగా, శిష్ట రక్షకునిగా, దుష్ట శిక్షకునిగా, ధర్మ సంస్థాపకునిగా, గీతాచార్యునిగా తన లీలల ద్వారా మానవలోకానికి మహిమాన్విత సందేశాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు.
1: ఇంతవరకు మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురుం అనే అంశం గురించి శ్రీ కె బాలకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు దాదాబాయి నవరోజీ గారి జయంతి సందర్భంగా

0: స్వాతంత్ర సమరయోధుడు దాదాబాయి నవరోజీ అనే అంశం గురించి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాయణ గారి ప్రసంగం వింటారు.
1: దాదాబాయి నవరోజీ తొలితరం స్వతంత్ర సమరయోధుడు, మేధావి, వ్యాపారవేత్త. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తొలితరం నాయకుడే కాదు, ఆయన జాతీయ కాంగ్రెస్ ఏర్పడకముందే దానికోసం సంస్థలు స్థాపించిన గొప్ప వ్యక్తి. ఆయనే స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించడం విశేషం. దాదాబాయి నవరోజీ 1825 సెప్టెంబర్ 4వ తేదీన ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని నవసారా అనే ప్రాంతంలో ఒక పార్సీ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి పలన్ జీదోరోజీ జొరాస్ట్రియన్ మత పురోహితుడు. నవరోజీ ఎల్ఫిన్స్టోన్ పాఠశాలలో చదివాడు. బరోడా మహారాజు 3వ సాయజీరావు గైక్వాడ్ సహాయంతో కాలేజీ చదువును పూర్తి చేశారు. తర్వాత ఆయన చదివిన కాలేజీలోనే గణిత తత్వశాస్త్రాల ఆచార్యుడిగా నియమితుడయ్యారు. దాదాబాయి నవరోజీ విద్యారంగంలో ప్రొఫెసర్గా పనిచేస్తూనే వ్యాపార రంగంపై కూడా దృష్టి పెట్టారు. వ్యాపార విషయమై 1855లో ఇంగ్లండ్ వెళ్లిన ఆయన భారతదేశంలోని పరిస్థితులను ఆంగ్లేయులకు వివరించారు. అక్కడి వారితో కలిసి కామా అండ్ కంపెనీ అనే సంస్థను ప్రారంభించారు. బ్రిటన్లో భారతీయులు స్థాపించిన మొట్టమొదటి కంపెనీ ఇదే కావడం విశేషం. అయితే బ్రిటన్లోని తన వ్యాపార భాగస్వాములు నల్లమందు వంటి మాదక ద్రవ్యాలను అమ్మడం వలన ఆ కంపెనీ నుంచి బయటికొచ్చి 1859లో నవరోజీ తానే స్వయంగా దాదాబాయి నవరోజీ కాటన్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు. దాదాబాయి నవరోజీ లండన్లో వ్యాపారం చేస్తున్నప్పుడు లండన్ యూనివర్సిటీలో గుజరాతీ ఆచార్యుడిగా నియమితుడయ్యాడు. నవరోజీ భారతదేశపు రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం వంటి అంశాలను చర్చించుకోవడానికి అక్కడ లండన్ ఇండియన్ సొసైటీ వంటి సంస్థలు స్థాపించాడు. భారతీయులు వలసవాదుల నుంచి అనుభవిస్తున్న బాధల గురించి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం బ్రిటిష్ వారితో చర్చించేందుకు ఈస్టిండియా కంపెనీ అనే మరొక సంస్థను ఏర్పాటు చేశారు. వివిధ సంఘాల ద్వారా బ్రిటిష్ వలస పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన భావన. ఆయా సంఘాలను ఐక్యం చేసి 1885లో ఏవో హ్యూమ్ వంటి వారితో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ను జాతీయవాద సంస్థగా ఏర్పాటు చేయడంలో దాదాబాయి నవరోజీ కృషి చాలా ప్రముఖమైంది. భారత జాతీయ కాంగ్రెస్కు ఆయన 1886 నుంచి 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేయడం విశేషం. దాదాబాయి నవరోజీ 1892లో లండన్ వెళ్లి అక్కడ లిబరల్ పార్టీ తరఫున పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికయ్యాడు. అలా ఇంగ్లండ్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు కూడా దాదాబాయి నవరోజీనే కావడం విశేషం. ఇంగ్లండ్ పార్లమెంటులో భారతీయుల సమస్యలు లేవనెత్తి వారికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలని డిమాండ్ చేశాడు. ఆయన భారత జాతీయ ఉద్యమంలో అటు మితవాదులు ఇటు అతివాదులు ఇద్దరి అభిమానాన్ని చూరగొన్న అరుదైన నాయకుడు. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలకు దాదాబాయి నవరోజీ రాజకీయ గురువు. అలాగే వ్యాపారంలో జేఆర్డి టాటా వంటి వారికి మార్గదర్శి కావడం విశేషం. ఒక కుటుంబంలో సమస్య వస్తే పిల్లలు తండ్రి వైపు ఎలా చూస్తారో భారతదేశానికి సమస్య వస్తే నవరోజీ వైపు చూస్తారని గాంధీజీ ఆయనను ప్రశంసించారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా గౌరవంగా పిలువబడిన దాదాబాయి నవరోజీ 1917 జూన్ 30వ తేదీన బొంబాయిలో తన 91వ సంవత్సరంలో మృతి చెందారు. దాదాబాయి నవరోజీది విశాలమైన దృక్పథం. ఆయన సోషలిస్టు భావాలతో అంతర్జాతీయ సంస్థలలో పనిచేశారు. 1904లో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో జరిగిన సెకండ్ సోషలిస్ట్ ఇంటర్నేషనల్కు హాజరయ్యారు. భారతదేశ సంపదను వలస పాలకులు ఇంగ్లండుకు ఎలా తరలించుకుపోయారో, ఆర్థికంగా భారతదేశం పేదరికంలోకి వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థితులను ఆయన 1901లో ప్రచురించిన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంలో వివరించారు. ఈ గ్రంథంలో సంపద ఇక్కడి నుంచి తరలి వెళ్లడాన్ని డ్రెయిన్ సిద్ధాంతంగా ఆయన అభివర్ణించారు. ఈ పుస్తకంలో ఆయన సంపద భారతదేశం నుంచి తరలి వెళ్లడానికి దారితీసిన 6 అంశాలను వివరించారు. భారతదేశం విదేశీ పాలనలోకి వెళ్లడం మొదటిది. 2, భారతదేశం బయట నుంచి శ్రమ చేసేవారిని గాని పెట్టుబడిని గాని ఆకర్షించలేదు. 3, భారతదేశం బ్రిటిష్ వారి పౌర పరిపాలనకు అలాగే తన సొంత సైన్యానికి అయ్యే ఖర్చును భరించాల్సి రావడం. 4, భారత్ తన లోపల బయట సామ్రాజ్య నిర్మాణానికి అయ్యే భారాన్ని భరించాల్సి రావడం. 5, భారతదేశం ఇక్కడ స్వేచ్ఛా వాణిజ్యానికి చోటు కల్పించడమే కాదు, అదే విద్యార్హతలు గల భారతీయుల కంటే విదేశీయులకు ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించాల్సి రావడం. అలాగే 6, కారణం ఇక్కడ ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవారంతా విదేశీయులు కావడం, వారు తమ ఆదాయాన్ని దేశం బయట ఖర్చు పెట్టడం. ఇవి ఆయన భారతదేశంలో నుంచి సంపద ఇంగ్లండుకి ఎలా తరలివెళ్ళింది, భారతదేశం ఎలా పేదరికంలోకి నెట్టివేయబడింది అనే అంశాలను వివరించారు. ఇవి దాదాభాయ్ నవరోజీ డ్రెయిన్ థియరీలో చర్చించిన అంశాలు. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథంలో నవరోజీ సుమారు 200 నుంచి 300 మిలియన్ పౌండ్లు విలువైన సంపదను భారతదేశం కోల్పోయిందని, అది తిరిగి పొందలేని స్థితి ఉందని పేర్కొన్నారు. ఆయన ఈ గ్రంథం రాసిన తర్వాత బ్రిటిష్ వారు క్రమంగా భారతీయుల కోసం కొన్ని సంస్కరణలు సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ ఎక్స్పెండిచర్ అనే సంస్థను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక దాదాభాయ్ నవరోజీ వివరించిన డ్రెయిన్ సిద్ధాంత ప్రభావం ఉందనే చెప్పాలి. ఈ కమిషన్లో నవరోజీ కూడా సభ్యుడే. ఈ కమిషన్ భారతదేశంపై పడుతున్న ఆర్థిక భారాన్ని, దేశంలో నిధుల దుర్వినియోగాన్ని పరిశీలించింది. దాదాభాయ్ నవరోజీ 1854లో రాస్ట్ గాఫ్టర్ పేరున ఇంగ్లీష్ మరియు గుజరాతీ భాషలలో ఒక పత్రికను ప్రారంభించారు. అలాగే 1864లో ద మ్యానర్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ పార్సీస్ అనే గ్రంథాన్ని రచించారు. తర్వాత 1866లో ద యూరోపియన్స్ అండ్ ఏషియన్ రేసెస్ అనే గ్రంథాన్ని, 1868లో అడ్మిషన్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ నేటివ్స్ ఇంటూ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనే గ్రంథాన్ని, 1876లో వాంట్స్ అండ్ మీన్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని, 1882లో కండిషన్స్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని, 1876లో పావర్టీ ఆఫ్ ఇండియా బాంబే అనే గ్రంథాలను రచించారు. ఇవిగాక అనేక రిపోర్టులు వ్యాసాలు సంపాదకీయాలను కూడా ఆయన విస్తృతంగా రాసి ప్రచురించారు. ఈ విధంగా ఆయన భారత జాతీయోద్యమానికి కావలసిన సైద్ధాంతిక అవగాహనను తన రచనల ద్వారా అందించారు. ఆయనకు జాతీయ సంపద శ్రామికుల శ్రమ విలువలపైన సునిశితమైన దృష్టి ఉంది. తన ప్రతిభా పాఠవాలతో కార్యాచరణతో దేశదేశాలలో అభిమానులను సంపాదించుకున్న అరుదైన వ్యక్తి దాదాభాయ్ నవరోజీ. ఆయన ఇంగ్లండ్ పార్లమెంటు సభ్యుడి హోదాలో పనిచేసినందుకు గుర్తుగా గౌరవంగా లండన్లోని ఫిన్స్బరీ టౌన్ హాల్ రోజ్బెరీ ఎవెన్యూలో ఆయన పేరున ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఐ

0: ఆయన లండన్లో 1897 1905 మధ్యకాలంలో నివసించిన ఇంటి దగ్గర కూడా ఇంగ్లీష్ హెరిటేజ్ వారు 2022 నీలం రంగు శిలాఫలకాన్ని ఆయన పేరున ఏర్పాటు చేసి గౌరవించుకున్నారు. అలాగే భారత తపాలా శాఖ కూడా 1963 1993 2017 దాదాబాయ్ నవరోజీ పేరున 3 సార్లు స్టాంపులు విడుదల చేసి ఆయనను సగౌరవంగా జ్ఞాపకం చేసుకుంది. దాదాబాయ్ నవరోజీ వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలియదు. ఆయన గుల్బాయి అనే ఆమెను మొదట వివాహం చేసుకోగా ఆమె కొంతకాలం తర్వాత మరణించారు. తర్వాత రుద్రాణి ధార్ అనే మరొక స్త్రీని వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. దాదాబాయ్ నవరోజీకి తన పార్సీ మతం పట్ల చాలా గౌరవం పట్టింపులు ఉండేవని తెలుస్తుంది. ఆయన పార్సీ మతస్థుల ఆచార వ్యవహారాల మీద పుస్తకం రాయడమే కాదు, లండన్ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేసేటప్పుడు ప్రత్యేకంగా పార్సీ మత గ్రంథమైన జండ్ అవెస్త అనే గ్రంథం మీద ప్రమాణం చేశారని అంటారు. దాదాబాయ్ నవరోజీ నిష్కళంక దేశభక్తుడు, బుద్ధిజీవి. తన జ్ఞానాన్ని శక్తియుక్తులను దేశ విదేశాలలో చాటుకుని అందరి గౌరవ మర్యాదలు పొందిన వ్యక్తి. ఒక విద్యావేత్తగా ప్రారంభమై వ్యాపారవేత్తగా రాజనీతి కోవిదుడుగా అసామాన్యమైన మేధావిగా తాను ప్రవేశించిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దేశ ప్రజల హృదయాలలో నవరోజీ నిలిచిపోయారు.
1: ఇంతవరకు మీరు దాదాబాయ్ నవరోజీ గారి జయంతి సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు దాదాబాయ్ నవరోజీ అనే అంశం గురించి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు

పూజ్య బాపూజీ తన రచనల్లో ఈ విధంగా వ్రాశారు. నేను చదువుకునే రోజుల్లో తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు తప్ప వేరే వాటిని పట్టించుకోలేదు. ఆ తరువాత బతుకుదెరువు తాపత్రయంలో పడినందున చదివేందుకు సమయం దొరకలేదు. కనుక నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పలేను. అయితే ఈ విధమైన వాటి వల్ల నాకు పెద్ద నష్టం కలగలేదు అని చెప్పగలను. నేను చదివిన కొద్ది పుస్తకాలలో నన్ను ప్రభావితం చేసి జీవితంలో నాకు ఉపయోగపడినది, తక్షణమే నన్ను స్పందింపచేసినది ఆన్ టు దిస్ లాస్ట్ అనే ఇంగ్లీషు పుస్తకం. ఒక కవి మనిషిలో నిద్రాణమయ్యున్న సద్గుణాలను, ఉత్కృష్టతను వెలికితీయగలడు. అయితే అందరినీ అతడు ఒకే విధంగా స్పందింపచేయలేడు. అందరి సృష్టి ఒకే విధంగా ఉండి అందరూ ఒకే స్వభావం కలిగి ఉండరు కదా. ఆన్ టు దిస్ లాస్ట్ అను పుస్తకంలో గొప్ప సత్యాలు పొందుపరచబడి ఉన్నాయి. నిజానికి వర్గాల భేదాలు, మత వర్ణ విభేదాలు ఉండవని, ప్రతి ఒక్కరూ ఇంకొకరిని తనతో సమానమని భావించి స్నేహబంధంతో కట్టివేస్తారని, ఏ ఒక్కరూ మరొకరిని అస్పృశ్యులుగా భావించరని, శ్రమజీవి ధనవంతుడు సమానంగా చూడబడాలని, చెమటోడ్చి పనిచేసి జీవనాదాయం సమకూర్చుకునే సందర్భంలో కాయకష్టం, బుద్ధిబలం మధ్య తరతమ భేదాలు పాటించడం తప్పని, ఇట్టి సమాజ నిర్మాణ కార్యంలో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. దానిని గుజరాతీలో సర్వోదయము అను శీర్షిక పెట్టి అనువదించాను. రస్కిన్ మహాశయుడు దీన్ని రచించారు. నా భావాలు, నా గట్టి నమ్మకాలు ఈ పుస్తకంలో ప్రతిబింబించి నన్ను ప్రభావితుణ్ణి చేశాయి. ఇందరి ఉపదేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, వ్యక్తి బాగుంటే అంతా బాగుంటారు. జీవించడానికి ఏ వృత్తి అయినా ఒకే స్థాయి గలది. శ్రమశక్తితో జీవించడం చాలా విలువైనది. మొదటిది నాకు తెలిసినదే. రెండవది స్పష్టంగా అనుభవం ద్వారా తెలిసింది. మూడవది పూర్తిగా కొత్తది. వాటిని జీవితంలో స్వయంగా అమలుపరిచాను. మీరా భజన్స్.

గాంధీ మార్గం విన్నారు. ఇప్పుడు లలిత గీతాలు.

0: In Nepal, the death toll from the devastating flash floods has risen to 1,259, while more than 5,000 people remain missing, more than a week after the disaster. According to Nepal Police, Chitwan recorded the highest number of recovered bodies at 355, including unidentified human remains, followed by Navalparasi East with 218 and Navalparasi West with 212. Prime Minister Balendu Shah said the disaster's link to climate change must be strongly raised with the international community, as symbolic funerals were held by families of locals still missing. Meanwhile, joint rescue teams led by the Nepal Army continue their search, and an Indian tunnel rescue team has established a base in Siabrubesi to speed up treacherous operations at the Chilime powerhouse alongside the Nepali teams. On to sports. In women's cricket, India stormed into the semi-final of 2020 Asia Cup, defeating Hong Kong by 137 runs in their second Group A match in Dubai last night. Chasing 194 for victory, Hong Kong were bundled out for just 56 runs in 16.2 overs. Smriti Mandhana shattered multiple world records with a breathtaking 124 off 64 balls, smashing 14 fours and 7 sixes. Mandhana surpassed Mithali Raj to become the leading run scorer in women's international cricket. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. All the dailies have covered the Indian-Belgium ties getting a boost despite the challenging international environment. The Pioneerites in New Delhi and Brussels seek to convert strong economic links into a broader partnership built on trust. 100% chance of El Nino lasting till February 2027 and intensifying into a very strong event in the coming months, raising the risk of floods, drought and extreme heat across large parts of the world, according to World Meteorological Organization reports in the Sun Times. The Indian Express cites the decision of the Apex Court on bar councils have no disciplinary power over law students. And finally, the Times of India mentions the passing away of Gloria Steinem, the US activist and feminist, having a great influence on India on her during her trip to the country. The paper adds Steinem even featured in sari ads as a way of supplementing her income in India. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. ISRO successfully launches its Earth Observation Satellite EOS-05 onboard GSLV-F17 rocket from Sriharikota in Andhra Pradesh. Government forms 31-member Joint Parliamentary Committee to examine Foreign Contribution Regulation Amendment Bill 2026. Supreme Court of India to host BRICS Chief Justices Forum in New Delhi beginning today. India sends two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, being celebrated across the country today. And in women's cricket, India storm into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంజీవని ప్రాజెక్టు ప్రారంభం, ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1st August ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగలు బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

0: ఆదరించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, డుమ్రిగూడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2500 ఎకరాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెగులు తీవ్రతను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో బ్రోకా ట్రాప్స్, ల్యూర్స్, బ్యువేరియా, బాసియానా వంటి జీవ నియంత్రణ పద్దతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు నిరంతర సాంకేతిక అవగాహన కల్పించి కాఫీ పంటను రక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కలెక్టర్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచారం లేఖను విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి, అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి, ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలుచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: మాయాబజార్ చిత్రానికి పి లీలా బృందం పాడిన పాట వింటున్నారు.

0: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వేదారణ్యం వేదమూర్తి గారి నాదస్వర వాద్యం వింటారు. కార్యక్రమంలో వినండి శ్రీ రఘువర అప్రమేయ, కాంభోజీ రాగంలో త్యాగరాజస్వామివారి కీర్తన, ఆదితాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వేదారణ్యం వేదమూర్తి గారి నాదస్వర వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

రావోయే చందమామ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రానికి విజయప్రకాష్ పాడిన పాట.

సీను చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తరువాత రాజకుమారుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తమ్ముడు చిత్రానికి రమణ గోగుల సునీత పాడిన పాటతో నమస్తే అమరావతి ఫిలిం గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి
1: నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీమతి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో సమాజాన్ని, యువతను పట్టిపీడుస్తోన్న వ్యసనం మాదక ద్రవ్య వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీసే మాదక ద్రవ్య వినియోగాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్. మాదక ద్రవ్య వినియోగ నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం వంటి పలు కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు శ్రీమతి ఉమా మహేంద్రరాజ్. 20 సంవత్సరాలకు పైగా మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి రీహాబిలిటేషన్ సెంటర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తోన్న గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వ పథకమైన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్కీమ్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ నషా ముక్త్ భారత్ అభియాన్పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఉమా మహేంద్రరాజ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే మేడం.
2: నమస్తే అమ్మ.
1: భారత ప్రభుత్వం నషా ముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీరు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషా ముక్త్ భారత్ అభియాన్ ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారా?
2: మనకి యాక్చువల్లీ 2018-19లో మన భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు, నేషనల్ అసెస్మెంట్ సర్వే. దానిలో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ నషా అనేది, ఈ మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలు, ఈ మత్తు అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లానే మన యువత దానికి అలవాటు అవటం మూలంగా వాటి బారిన పడి వ్యసన పరులు అయిపోతే మన దేశం వీక్ అయిపోతుంది. మన బోర్డర్స్ లో మనకి టెర్రరిజం అనేది ముప్పు. అదే విధంగా మన దేశం లోపల మనకి ఇది తెలియకుండానే మనకి రక్షణ లేని పరిస్థితులు కనిపించినాయి. అందుమూలంగా మన భారత ప్రభుత్వం కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. దానిలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ సప్లై రిడక్షన్, సప్లైని తగ్గిద్దాం, సప్లైని అరికడదాం, సప్లై మీద దృష్టి పెట్టారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాన్ని చూస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు ఎక్కడెక్కడ గంజాయి పండింది, లేకపోతే మత్తు పదార్థాలు ఇల్లీగల్

పాత పదార్థాలను మనం నాశనం చేయటం, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హామ్ రిడక్షన్. హామ్ రిడక్షన్ అంటే ఆల్రెడీ దాని బారిన పడిపోయారు. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, ఎబ్యూజ్ అండ్ ఎడిక్షన్. చాలా రకాల మందుల్లో ఇవన్నీ కూడా, నొప్పి మందుల్లో, పెద్ద పెద్ద జబ్బులకి సంబంధించిన మెడికేషన్లో వాటిలో యూజ్ అవుతుంది. కానీ వాడకూడని విధంగా వాడటం అనేది అబ్యూస్. నెక్స్ట్ ఎడిక్షన్ అంటే అది వ్యసనం. ఇప్పుడు ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారు, మొదట అసలు దానిలో ఏముందో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పనిచేస్తుంది. మనం ఎవరో చెడగొట్టారు, ఫ్రెండ్స్ చెడగొట్టారు, వాళ్ళు చెడగొట్టారు అంటారు. కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మూల, అసలు దానిలో ఏదో అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం అటువైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎవరన్నా పిలిచారు, ఏదైనా ఒకేషన్, ఒకేషన్ లో చేసేది ఒకేషనల్ అబ్యూస్. ఆ తర్వాత నిదానంగా ఒకేషన్ నుంచి జాయ్ఫుల్ లోకి వెళ్తుంది. ఇది వరకు ఎవరో పిలిచే చోట్ల ఇప్పుడు మనమే పిలుస్తాం. ఆ తర్వాత నిదానంగా అది సోషల్ లోకి వెళ్తుంది. సోషల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరూ కలిసి గ్రూప్ గా చేసేది సోషల్ కాదు, స్వచ్ఛందంగా. స్వచ్ఛందంగా ఎవరు పిలవక్కర్లేదు, మనము ఎవరిని పిలవక్కర్లేదు, సొంతంగానే అబ్యూస్ చేస్తారు. ఏదో ఒక టైంలో ఇంత క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరు. ఎవరైతే డ్రగ్ అబ్యూస్ అనేది చేస్తారో, లీగల్ కానివ్వండి ఇల్లీగల్ కానీ, డ్రగ్స్ ఆర్ లీగల్ అండ్ ఇల్లీగల్ కానీ, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళల్లో ఒక 80-85% పీపుల్ ఇక్కడ వరకే వస్తారు. మిగిలిన 15-20% పీపుల్, కరెక్ట్ గా పర్సంటేజ్ చెప్పలేము, ఇప్పుడు అడిక్షన్ లోకి వెళ్తారు. వ్యసనం అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఆపినప్పుడు వీళ్ళకి విత్డ్రావల్స్ వస్తాయి. వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఆ పర్టిక్యులర్ కెమికల్ మీద ఆధారపడిపోయారు. అది సడన్ గా ఆపినప్పుడు హెల్త్ ఇష్యూస్, చేతులది వణికిపోవటం, పరాకు మాటలు, ఎక్కడో ఉన్నట్లు ప్రవర్తించటం, సమ్టైమ్స్ పిచ్చివాడి లాగా ప్రవర్తించడం, ఓరియంటేషన్ ఉండదు, హెలోసినేషన్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి, భ్రమలు, భ్రాంతులు. వ్యసనంలో మూడు స్టేజెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్ లో నార్మల్లీ వీళ్ళని మనం గమనిస్తే చాలా వరకు ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఆర్టిస్టిక్ గా లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ గా చాలా మంచి టాలెంట్స్ ఉన్నవాళ్ళు, కానీ ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే చిరాకు పట్టడం లేకపోతే దాన్ని దాటేయటం, కొన్ని కేసెస్ లో ఎదురు తిరగటం అంతా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఒంటరిగా ఉండాలని, ఫ్యామిలీలోనే ఉంటారు కానీ వాళ్ళ మనిషి అయి ఉండరు. అబద్ధాలు, మానిపులేషన్, తనకు కావలసిన దానికోసం ఇతరులను నమ్మించడం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అట్లానే సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కోపం వస్తుందో, చిరాకు, బాధ, దుఃఖం, ఉక్రోషం అట్లాంటివన్నీ, ఏది ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు. జస్టిఫికేషన్, తను సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు, ఇతరులని బ్లేమ్ చేయటం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ నీ మూలంగానే. అలానే రాత్రిపూట జరిగిన విషయాలు పొద్దునకి గుర్తుండదు, బ్లాక్అవుట్స్. అప్పుడు ఏంటంటే ఇలా జరిగిన తర్వాత తను తనే మారిపోవాలని ట్రై చేస్తారు, కానీ 72 అవర్స్ ఆగగలుగుతారు. 72 అవర్స్ తర్వాత విత్డ్రావల్స్ మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఒక నెల రోజుల్లో, 2 నెలలు, 6 నెలలో మానేశారు అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మత్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయేలాంటి అబ్సెషన్ వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్కి వచ్చేసరి డబ్బులు ఉంటే సరే, సరే డబ్బులు లేకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అనేలాగా ఉంటారు. బోన్ చేయరు, నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, బోన్ చేయరు. అదే కెనబిస్ అనుకోండి, గంజాయి లాంటివి పోతే ఎక్కువ తింటారు. ఇంట్లో వాళ్ళకి ఉందా లేదా కూడా గమనించకుండా అంత ఆకలిస్తారు. ఈ టైంలో చాలా డిప్రెషన్, దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, అనుమానం, ఇద్దరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు, అలాంటి ఆలోచనలు, భ్రమలు. అట్లానే ఈ టైం వచ్చేసరికి చేతులు వణకటం, క్రాంప్స్ అట్లాంటివన్నీ కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం సిమ్టమాటికల్లీ ఏ టెస్ట్ చేయకుండా కూడా ఈ సిమ్టమ్స్ తెలిసి ఉంటే మనం అతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, అతను యూజ్ అబ్యూజ్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది చాలా ఈజీగా గమనించి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం హామ్ రిడక్షన్ లో గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇది వరకటి కంటే చాలా ఎక్కువ డిడిఏసీస్, డిస్ట్రిక్ట్ ఎడిక్షన్ సెంటర్స్, ఏటీఎఫ్స్ అంటే ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్, అట్లానే ఇర్కాస్ అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్, చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి ఒక కమ్యూనిటీలో
పిల్లల్ని మనం

0: తీసుకుని ఆ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించటం, అది చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే మనబోటి వాళ్ళు లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళ పేర్స్ చెప్పింది ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రాజెక్టు. అట్లానే ఓడిఐసి అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ అంటే ముందుగానే వాళ్ళు ఎడిక్షన్ దాకా వెళ్లకుండా అబ్యూస్ లో ఉన్నప్పుడే యంగ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తారు. అట్లానే వాళ్ళకి రిఫరల్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూ ఉంది, లేదు వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి రిఫర్ చేయాలి, ఇట్లాంటి హెల్ప్ కూడా చేస్తారు. ఓడిఐసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్కా. ఇర్కా అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్రెడీ ఎడిక్టెడ్ పీపుల్ ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ డిఎడిక్షన్ సెంటర్స్, ఈ మూడు ప్రోగ్రామ్స్ కూడా ఒకే చోట ఉండేలాగా గవర్నమెంట్ మనకి చాలా సెంటర్స్ ని పెంచారు. హార్మ్ రిడక్షన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 52 సెంటర్స్ ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. ఎన్జిఓస్ 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాయి, ఒక ఏటీఎఫ్ ఉంది. అట్లానే 25 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న డిఎడిక్షన్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిఎడిక్షన్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఆల్ ఓవర్ కంట్రీ మనకి చాలా వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సెంటర్స్ పెట్టడమే కాకుండా ఇంతకు ముందు మనకి 4 రీజనల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. మనది సౌత్ జోన్ కు వచ్చేది, తమిళనాడులో ఉండేది రీజనల్ రిసోర్స్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఎవరి భాషకి వాళ్ళకి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ట్రైన్ చేసి మంచి క్వాలిటీ తోటి మనం సేవలు అందించేలాగా స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన గ్రీన్ వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్ లో గ్రాంటిన్ ఎయిడ్ వస్తున్న సంస్థలకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా మనతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు.
1: మీరు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నషాముక్త్ భారత్ అభియాన్ కిందకే వస్తాయి.
0: దాని తర్వాత మనకి ఇప్పుడు మధ్యలో వచ్చింది డిమాండ్ రిడక్షన్, సప్లై రిడక్షన్ గురించి మాట్లాడాం, అట్లానే హార్మ్ రిడక్షన్ గురించి మాట్లాడాం. మధ్యలో ఉంది డిమాండ్ రిడక్షన్. అసలు డిమాండ్ లేకపోతే సప్లై అవసరం లేదు, సప్లై లేకపోతే హార్మ్ ఉండదు. అందుకని ఇప్పుడు మనం డిమాండ్ తగ్గించాలి అని అంటే ఒక మినిస్ట్రీ ద్వారాను, 10 ద్వారాను, 10 డిఎడిక్షన్ సెంటర్స్ ద్వారాను అవుతు మనందరం కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మాట్లాడటం, ఆలోచింపు చేయటం, దాని మీద పని చేయటం, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇవన్నీ చేయాల్సి ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అసలు దీని గురించి పూర్తిగా తెలియచేసి, పిల్లలు ఆ క్యూరియాసిటీ ఉండదు కదా అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ముందే అది ఏంటో తెలియచేసి దాని వల్ల వచ్చే మంచి చెడు గురించి మనం అందరం మాట్లాడు, మనందరం కూడా వి మస్ట్ జాయిన్ హ్యాండ్. దాని గురించి 2020 ఆగస్ట్ 15 నషా ముక్త్ భారత్ అభియాన్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్స్ ద్వారా మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం అంతా కూడా నషా ముక్త్ భారత్ అభియాన్ మీద పనిచేస్తుంది. దానికోసం ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా 50 మాస్టర్ వాలంటీర్స్ ని తయారు చేసి, మళ్ళీ వాళ్ళ వాళ్ళ అండర్ లో కొంతమంది వాలంటీర్స్ ని తయారు చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కలగజేస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే డిమాండ్ తగ్గు, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో మనకి సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దుష్పరిణామాలు ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి. అదే యాక్చువల్ మోటివ్.
1: ఇటీవల కాలంలోనే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం?
0: ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ లేకపోవడం, తెలియచేయకపోవటం, దాని వల్ల వచ్చే చెడు విషయాలు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇంకోటి మనకి పూర్వం పిల్లలకి ఆడుకోవటం పాడుకోవటం, లేకపోతే ప్రతి ఇంట్లోనూ కూడా కౌన్సిలర్ అనేది, ప్రొఫెషనల్ కౌన్సిలర్ అవసరమైన పరిస్థితి కాదు, ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్. జాయింట్ ఫ్యామిలీ అందరూ అందరిని గమనించేవారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ బాండింగ్ తగ్గినప్పుడు, ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు కూడా మన పిల్లలు కొన్ని హద్దులు మీరే పరిస్థితులు కనిపిస్తుంది. అట్లానే వాళ్ళకి బోర్డమ్, ఏదో కొత్తదనం కావాలి, ఈజీ అవైలబిలిటీ, మోస్ట్ ఆఫ్ ద టైం ఫన్ కోసం అసలు అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం ఆ బురవల్లోకి

0: ఇప్పుడు ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, లేదంటే అక్రమ రవాణా కావచ్చు, వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఎటువంటివండి, ఎలా ఉన్నాయి?
1: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. మన రాష్ట్రంలో అయితే కనుక మన ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ వచ్చింది కదా, అది ఇలైట్ నార్కోటిక్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ఈగల్ అని. వాళ్ళు చాలా బాగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. పిల్లల్ని, కాలేజెస్ని, మిగిలిన మన సొసైటీలో చాలా భాగాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అలానే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1-444-6. 1-444-6 కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ODICs ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద నేషన్. అట్లానే మనకి అంటే 1-444-6 నేషనల్ వైడ్ పనిచేస్తుంది. అట్లానే 1-972 మన స్టేట్లో పనిచేస్తుంది, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకున్న లిస్ట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి రిఫర్ చేయటం, సమ్ టైమ్స్ పక్కన వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేయటం లాంటిది కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఇప్పుడు 1972లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ స్టెప్స్. వాళ్ళు చాలా బాగా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈగల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అట్లానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా పనిచేస్తుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సప్లై రిడక్షన్.
0: ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఎక్కువ కనిపిస్తున్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటి ద్వారా ఎక్కువగా ఇది వినియోగం అనేది వస్తోంది.
1: ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మిత్ అండి. ఇట్ ఈస్ ఎ మిత్. ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు అనేది లేదు. చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి, ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు కొన్నిసార్లు, జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్.
0: పాఠశాలలోను కళాశాలలోను ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మీరు అంటారండి?
1: దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవచేతన మాడ్యూల్ అని ఒక పుస్తకం తయారు చేశారు, అది షార్ట్లీ మన పాఠశాలల్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు డైట్ ద్వారా ఒక 1 మిలియన్ టీచర్స్ ని ట్రైనింగ్ చే కార్యక్రమం ఉంది. ఆ విధంగా వాళ్ళు దాన్ని స్కూల్లో ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ టీచర్స్ కూడా మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం చాలా స్కూల్ టీచర్స్ కి. లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డిసైడ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అట్లానే వాళ్ళకి ఫన్ అనే దాని చోట్ల ఆల్టర్నేటివ్ ఫన్ మెథడ్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా ఏదైతే వాళ్ళల్లో టాలెంట్ ఉందో వాటి గురించి ఇంట్రెస్ట్ ఉందో, ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇఫ్ యు ఇంట్రడ్యూస్ ఆల్టర్నేటివ్ ఫన్ థింగ్స్ దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా మనకి ఇప్పుడు పిల్లలకి లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది, వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు. మనం ఫస్ట్ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం. లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ లోని ఒక భాగంగా హౌ టు సే నో, ఎస్ అని చెప్పడం ఎంత హక్కు ఉందో నో అని చెప్పడం కూడా మనకు అంతే హక్కు ఉంది. అది ఎలా చెప్పాలి, అటు ఫ్రెండ్షిప్ పోకుండా ఇటు మనము బాధపడకుండా వాళ్ళు బాధపడకుండా హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనేది ఒక ఈ లైఫ్ స్కిల్ సెషన్స్ లో మన స్కూల్స్ లో కూడా టీచర్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా వరకు నో అని చెప్పలేనప్పుడే ఆ మొహమాటంలోనే ప్రాబ్లం మొదలు. అందుకని లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్.
0: సో ఇటువంటివన్నీ కూడా పాఠశాలలు కళాశాలలు నేర్పించాలి.
1: ఇది కూడా మనం వితౌట్ ఎనీ హెసిటేషన్ స్టిగ్మా లేకుండా మాట్లాడదాం. మాట్లాడటమే కాకుండా వాళ్ళ దాని గురించి మనం ఆలోచింపచేద్దాం. వీ కెన్ బి నోవర్ ఇట్. ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఒక జబ్బు అనేది తెలియదు. ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది సరిచేసుకోగలిగితే మామూలు మనుషుల కంటే కూడా బాగా బతికే అవకాశాలు. అట్లానే ఇది ఒక తిరగబెట్టే గుణమున్న వ్యాధి, రిలాప్స్ అయ్యే ఛాన్సెస్. అయితే రిలాప్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ గా తీసుకోకూడదు. ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేసాం మళ్ళీ ఎట్లా అనేది లేకుండా రిలాప్సెస్ లో కూడా వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటే బెటర్ అయిపోతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్స్ లో చెప్పిన

0: సెషన్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును అని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఒకసారి యాక్సెప్టెన్సీ వచ్చింది అనుకో, ఆ డినైల్ మినిమైజ్ అయ్యి ఎస్ ఇట్ ఈస్ ఎ డిసీజ్, నేను సఫర్ అవుతున్నాను, ఐఎమ్ ఎన్ విక్టమ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే హీ విల్ వర్కౌట్ కదా, దాని మీద పని చేస్తారు అండ్ సక్సెస్. అట్లనే ఇది 40-60% వల్నరబిలిటీ బై జీన్స్, 40-60% వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఒక ఎడిక్టెడ్ పర్సన్ ని సేవ్ చేయటం అనేది, ఒక అబ్యూజర్ ని సేవ్ చేయటం అనేది వాళ్ళ తరాలని రక్షించి.
1: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్లతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు, అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటివి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5-6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, అంటే రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళుకోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్, అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ, మీలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలుగా పాటుపడుతున్నప్పటికీ కూడా ప్రజల సహకారం, తల్లిదండ్రుల సహకారం లేకపోతే దీంట్లో ముందుకు వెళ్ళడం కష్టం కదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజం బాధ్యత ఎంత ఉంటుందండి?
0: ఇది మన అందరి బాధ్యత, ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో డెప్త్ తెలియాలి, తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అట్లానే మన సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోదు, అంటే ఈ మాట మాట్లాడొచ్చు, ఈ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ ఏదో నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను చెప్పాను, మీరు ఇటువైపు వచ్చేసే అవకాశం ఏదన్నా ఉందా అంటే, లేదు మేడం రాను, ఎందుకంటే మా ఫాదర్ మారిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు అయింది, నేను గనక ఇటు వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళు పొగుడుతున్నారో తెలీదు, లేకపోతే బాధ పెడుతున్నారో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న అప్పుడు అది చేశారా, మీ నాన్న ఇప్పుడు బానే ఉన్నాడు కానీ అప్పుడు ఎంత నష్టపరిచాడు, కానీ అది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మేము మర్చిపోయాం. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా అది బాధపడాల్సిన అవసరం ఏముంది, ఓ మీకు గుర్తుందా నాకు, నేనైతే మర్చిపోయాను అంటే ఒక మాటతో అయిపోతుంది అయ్యా అని చెప్పాం. మనకు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ
1: అనుభవిస్తున్న వాళ్ళకి
0: అంటే ఏంటంటే, ఈ పిల్లల మీద ఆఖరికి వాళ్ళ నాన్నగారు బాగోనప్పుడే కాదు, వాళ్ళ నాన్నగారు బాగైనా కూడా ఆ షాడో ఆ పిల్లల మీద ఉంటుంది, అంటే ఆ పిల్లలు ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకళ్ళు సరిచేసేది, ఒక గవర్నమెంట్ సరిచేసేది కాదు, మనందరం కూడా ఈ ప్రాబ్లం

0: అని ఇది ఒక జబ్బుగా తీసుకుని, జబ్బు ఎవరికైనా రావచ్చు, ఆ జబ్బుని జబ్బుగా తీసుకుని మనం వైద్యంతో దీన్ని సరిచేసుకోవచ్చు. అలానే మనందరం కూడా అలాంటి ప్రాబ్లంని ఎక్కడన్నా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి ఫలానా చోట వైద్యం దొరుకుతుంది అనే ఒక మాటతోటి మనం చాలామందిని రక్షించగలుగుతాం. అట్లానే మనకి ఇప్పుడు ఓన్లీ 25% ఆఫ్ పీపుల్కే వైద్యం దొరుకుతుంది, వైద్యానికి వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళు. అందుకని మనం ఇక్కడ అక్కడ అనేది లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటమే ఒక పెద్ద ఎఫర్ట్. స్కూల్స్లో, కాలేజెస్లో, లేదా మన విలేజ్ మీటింగ్స్, యా ఎనీ ప్లేస్. నేనైతే ట్రైన్లో, ఫ్లైట్లో, ఆటోలో ఎక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను లాస్ట్ 25 ఇయర్స్.
1: అవగాహన అనేది ముఖ్యం అంటారు.
0: అవగాహన అనేది చాలా ముఖ్యం.
1: నషాముక్త భారత్ లక్ష్యం చేరుకోవడానికి ఈ అభియాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకా ఎటువంటివి చేపడితే అతి త్వరగా మనం నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి?
0: ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనందరం సోషల్ సోల్జర్స్ గా ఉన్నప్పుడు తప్పకుండా చేరగలుగుతాం డ్రగ్ ఫ్రీ ఇండియా.
1: ఆకాశవాణి శ్రోతలకి ఈ సందర్భంగా మీరిచ్చే సూచన, సలహా, సందేశం.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అలానే ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం మార్గం చూపించే వాళ్ళుగా ఉండాలి. అలానే మనం పిల్లలకి ఫన్ రకరకాలుగా, మనం ఎట్లయితే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అట్లాంటివన్నీ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఇంట్లో అందరం మనం హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు తప్పకుండా ఇంటికి ఎంత త్వరగా వెళ్దాం అనేలాగా ఉంటాయి. అట్లానే ఏదైనా పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టిగ్మా అనేది ఉంచుకోకుండా మనం మాట్లాడగలగాలి, మనం హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ తీసుకోగలగాలి. మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎంత బాగుంటే మనం పిల్లల్ని అంతే బాగా రక్షించుకోగలం.
1: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లోనో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకో. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళు ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేస్తారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి కావచ్చు, అలాగే వాటి ద్వారా వచ్చే మానసిక, శారీరక, సామాజిక సమస్యల గురించి, వాటి చికిత్స గురించి ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ఉండాలి,

0: ఎలా ఉండాలి అనేది విపులంగా విశదీకరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం. ఇంతవరకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నాలో ఉన్న ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, ఇంకా నరసన్న, శివగంగ. ఇదే పాటను కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

గోదావరి చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వినబోతున్నారు కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి.

0: పెళ్లి పుస్తకం చిత్రానికి ఎస్పి శైలజ రాజేశ్వరి పాడిన పాట వినబోతున్నారు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.
1: తరి తక్క జును రామ్, తరి తక్క జును రామ్, తరి తక్క జును రామ్, తాం తాం

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజమండ్రి శ్రోత చందనాల సూర్యనారాయణమూర్తి వీరి కోరిక మేరకు శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు.

భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బుద్ధిమంతుడు చిత్రానికి ఘంటసాల పాడిన పాట.

తర్వాత దసరా బుల్లడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. ఆత్రేయ సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు రేవనపల్లి గ్రామం నుంచి వేణ

మా పద్మ బాలయ్య బాబు, ఇంకా వారి మిత్ర బృందం, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

దేవుడు చేసిన మనుషుల చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆ పాటతో రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సప్తపది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

నాగొంగ జల్లు జల్లు మంటుంది ఎందుకని పైడ గాలి వీచినా గాలి ముద్దు పెట్టినా నాగొంగ జల్లు జల్లు

మీరు విన్న ఈ పాట బుల్లెట్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. ఇప్పుడు శారద. ఈ చిత్రానికి పి సుశీల గానం, సాహిత్యం వేటూరి.

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.

పెళ్లి పుస్తకం ఈ చిత్రానికి ఎస్పి శైలజ రాజేశ్వరి పాడిన పాట వింటారు.

సరిగమలు చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు నరసింహుడు ఈ చిత్రానికి టిప్పు, సునీత, కౌసల్య గానం.

0: లాహిరి లాహిరిలో మీరింతవరకు ఫిలింగీతాలు విన్నారు.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది.

0: విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

0: దని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు, జయదేవ అష్టపదులు వింటారు. ముందుగా శ్రీ డి పశుపతి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు.

మీరింతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్, శ్రీ ఎంఎల్ నరసింహ, కుమారి మండపాక శారద గానం చేసిన జయదేవ అష్టపదులు విన్నారు.

ఆకాశవాణి విజయ వడకేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. పొగరబోతు ఈ చిత్రానికి సైంధవి పాడిన పాట వింటారు. సాహిత్యం సాహితీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. GSLV-F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యల వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు.

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికీ మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ,
1: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన 7 గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఏ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విమానయాన లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు, భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు

0: ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మారుతున్న గురు శిష్య సంబంధాలు శ్రీమతి ఎన్ మంగాదేవి గారితో పరిచయం వింటారు.
2: ఈ మధ్యకాలంలో పిల్లల్ని స్కూల్లో తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత అంతా టీచర్లకే అప్పచెప్పినటువంటి నేపథ్యంలో టీచరు ఏదో కోప్పడినందుకు పిల్లలు అంటే మరీ హై స్కూల్ స్థాయిలో పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు కొంత తల్లిదండ్రులకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఏ రకంగా మందలించాల్సి ఉంటుంది టీచర్లు, వాళ్ళని నొప్పించకుండా ఉండాలంటే అనే విషయాలను గురించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేసిన డాక్టర్ మంగదేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంగదేవ్ గారు.
3: నమస్తే అండి.
2: పిల్లల్లో ఈరోజు చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారా, లేకపోతే తల్లిదండ్రులు టీచర్లు కొంచెం ఎక్కువ కోపం చూపిస్తున్నారంటారా?
3: ఎక్కువ కోపం కంటే ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారేమో రాంగ్ వేలో
2: తల్లిదండ్రులు టీచర్లు కూడానా?
3: ఎందుకంటే మెయిన్గా మనకి ఇప్పుడు కష్టం అంటే వాళ్ళకి అంత పెద్ద కష్టమా అని మనకు అనిపిస్తుంది. పిల్లల లెవెల్లో అది వాళ్ళకి కష్టమే. నీకు మార్కులు రాలేదు, పక్కవాడికి వచ్చాయి, పైవాడికి వచ్చాయి, ఇవన్నీ కంపారిజన్స్ వాళ్ళని హర్ట్ చేస్తుంటాయి. మనం ఏంటంటే పిల్లవాడు కదా, పిల్లవాడిలాగానే ఆలోచిస్తాం. పిల్లవాడంటే ఎదుగుతున్న వ్యక్తిత్వం కూడా కదండి, అది దాన్ని మర్చిపోతుంటాం. ఏదో ఒక రకంగా మందలించడం అంటే నిజంగా పేపర్లో హైలైట్ చేసినట్టు వాడిని గోడ కుర్చీలేసి కొట్టి ఆ స్థాయిలో ఎక్కడో రేర్గా ఉంటారేమో తెలియదు. ఆ స్థాయికి వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు, ఇంట్లో తల్లిదండ్రులకి లేదు, ఇటు స్కూల్లో టీచర్స్కి లేదండి. మనం వింటున్నాం కదా, ఏదైనా అయితే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లేకపోతే ఇది మరీ ఘోరం ఈ మధ్య జరుగుతున్నవి. నేను అనుకోవడం ఏంటంటే ప్రజెంట్ ఎకనామిక్ సినేరియోలో ఇద్దరు వర్క్ చేస్తే కానీ చాలడం లేదు డబ్బులు అనేది. డబ్బులు చాలడం చాలకపోవడం కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్టరీ అనుకోండి. చేసినప్పుడు వీడిని అసలు ఆదరించే వాళ్ళు లేరు. క్వాలిటీ అటెన్షన్ ఎక్కడుంది?
2: అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇతరులతోటి పోల్చుకుని వాళ్ళు ఎలా పోటీ పడుతున్నారో పిల్లాడిని కూడా అలా పోటీ పడమని బలవంత పెట్టే నేపథ్యం కనబడుతుంది.
3: అసలు కనపడడం కాదు, అది అసలు ఫ్యాక్టరు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఎంగేజ్ అయిపోయి ఉండడం, స్ట్రెస్ఫుల్ లైఫే కదా మరి ఇద్దరు వర్క్ చేయడం. ఇప్పుడు షీ హ్యాస్ టు ప్లే 3 రోల్స్, వైఫ్, మదరు, ఒక రకంగా కొంతవరకు టీచరు, ఎంప్లాయీ, ఇంకానేమో మల్టిపుల్. ఇంకా ఈ టైంలో వాడినేమో సముదాయించలేరు, టైము స్పేర్ చేయలేరు. చేయలేరు కాబట్టి న్యాచురల్గా షీ ఫీల్స్ గిల్టీ. లోపల ఏదో వాడికి ఇవ్వాల్సిన అటెన్షన్, ప్రేమ ఇవ్వటం లేదు అనేది ఉంటుంది. దానికి ఏం చేస్తారు, ఆ ఉన్న కొంచెం టైంలో కాంపెన్సేటింగ్గా చూస్తున్నాం అని అనుకుని ప్రతిదానికి ఎస్ అనడం. కొత్త సైకాలజీ అట్లా మొదలైంది. అంతేగాని కాదు నాన్న, ఇది మన పరిస్థితి, మనం ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా అనలిటికల్గా చెప్పే ధోరణి కనపడడం లేదండి. ఇది దీనివల్ల ఏంటి, వాడికి అసలు నో తెలియదు. ఎప్పుడు ఎస్సే, ఏదంటే అది ఎస్సు. పొద్దునుంచి లేను కదా, ఇప్పుడైనా వాడు అడిగిందంతా ఇవ్వకపోతే ఎట్లాగని ఇస్తారు. అది హీ క్యారీస్ ఇట్ టు ద స్కూల్. అందుకని ఏ చిన్న మాటన్నా వాళ్ళకి అఫెండ్ అయిపోతున్నారు, కోపం వచ్చేస్తుంది. కోపంలో కూడా ఏమైపోయింది, ఇదివరకే కోపం వచ్చినా బహుశా ఏదో వెనక తిట్టుకునేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు పిల్లలు.
2: మ్యాక్సిమం పుస్తకాల సంచి విసిరి
3: కొట్టేవాళ్ళు, ఇంటికి వచ్చి పోనీ ఇసురు టేబుల్ మీద కొట్టడానికి. ఆ కోపం చూడడానికి అమ్మ ఉండదుగా వీడు వచ్చేటప్పటికి, ఎవరికి చూపిస్తాడు?

0: అమ్మా నాన్న తప్ప మూడో మనిషి ఉండరు. సో వాళ్ళు పాసిఫై చేయడానికి వీల్లేదు. అదేమంటే ఏమంటున్నారు, కౌన్సిలర్స్ని పెట్టండి స్కూల్లో అన్నారు. ఒక కౌన్సిలరు ఎన్ని అర్థం చేసుకుంటూ చేయగలదు వీళ్ళని? పిల్లవాడి లెవెల్లోనే చూస్తే ఈ కంపారిజన్, వీడు తల్లిదండ్రులేమో నువ్వు వాళ్ళు చూడరా, వాళ్ళు చూడు, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు అనేది వాళ్ళకి కంపారిజన్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు ఇంకెంతకంటే కాస్ట్లీ వేసుకొస్తున్నాడు, టూ వీలర్ ఇంత గొప్పది, ఆ కారు ఇంత గొప్పది, మనదేమో ఇట్లా ఉంది, ఇది వాడి పెద్ద అవమానం కింద ఫీల్ అవ్వడం. వీటికి తోడు రివెంజ్ఫుల్గా వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఓర్చుకోలేనప్పుడు ఏం, ఎట్లా కొట్లా వాడిని దెబ్బతీయాలి అనుకుంటున్నాడే కానీ, నేను ఒకసారి వెళ్ళిపోతేనో లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటేనో మళ్ళీ నేను ఉండను కదా అనేటటువంటి కామన్ సెన్స్ లేకుండా పోతుంది. మనం అనలైజ్ చేయటంలా. ఇప్పుడు పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలి చెప్పండి? అప్పు చేసావు, నువ్వు తెలుసుకుని చేయాలి కదా, నువ్వు తీర్చగలనా లేదా అనేది నువ్వు చూసుకోవాలి, వాట్ ఈజ్ యువర్ స్టేటస్ అని. అది చూసుకోకుండా చేసి నేను అప్పు తీర్చలేక చచ్చిపోతున్నానంటే ఏంటి? ఫ్యామిలీ మొత్తం ఇదైపోతున్నారు కదా, పాపం రోయిన్ అయిపోతున్నారు. సో ఈ నెగిటివ్ రోల్ మోడల్స్ అయిపోతున్నాయి. ఈ నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ ఫీచర్స్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు. ఓహో ఇట్లా కూడా మనం వీళ్ళని సాధించవచ్చు అనుకుంటున్నారు, కానీ ఒకసారి సాధనలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏం మిగలదు అనేది వాడికి తెలియటలా, తెలియజెప్పడంలా మనం.
1: అంటే ఇది విద్యావేత్తలు చెప్పేటటువంటి విషయం ఎమోషనల్ కోషెంట్ అనేసి అంటుంటారు, చూసారా? అది మామూలు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఈ రోజున స్కూళ్లలో కానీ ఇంటెలిజెన్స్ కోషెంట్నే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి, వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఎక్కువ అక్వైర్ చేస్తున్నారు అనే దాని మీదే వీళ్ళ దృష్టి అంతా ఉంటుంది. కానీ వాళ్ళు మానసికంగా కష్టనష్టాలు ఆటుపోట్లు తట్టుకోవడానికి వీలైన ఎమోషనల్ కోషెంట్ అనేటటువంటి రిస్ట్రెయింట్ అంటారు కదా, ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది డెవలప్ చేయడానికి మన కరికులంలో లేదా ఇంకా పెట్టాల్సిన అవసరం ఉందా, అది టీచర్లలో ఉందా, లేకపోతే పేరెంట్స్ నుంచి కూడా రావాల్సిందా?
0: ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది కొత్తగా వచ్చి ఏదో దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఈ ఎమోషనల్ కోషెంట్ అంటే కూడా వాడిని మనం అర్థం చేసుకుని అనలిటికల్గా ఒక ఇష్యూని చూడడమే కదండి. ఆ ఎమోషనల్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ వర్క్ చేయదు. మనం మామూలుగా మాట్లాడే మాటలేవి మాట్లాడడం ఆ టైంలో, ఆ ఎమోషన్ ఎక్కువైనప్పుడు, ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు. ఇది అన్ని ఏదో మనం ఏంటంటే వీఆర్ షిఫ్టింగ్ అవర్ బర్డెన్ టు సంబడి ఎల్స్. మనం తీసుకొస్తే వస్తారు ఈ ప్రపంచంలోకి పిల్లలు, వాళ్ళని అన్ని రకాలుగా బాగా చేయవలసిన బాధ్యత ఉంది. యాక్చువల్గా వాడు డాక్టర్ కాకపోయినా ఇంజనీర్ కాకపోయినా మీరు చక్కని ప్రవర్తనిస్తే బాగా బ్రతకగలడు, అది ఇవ్వటలేదుగా. ఇప్పుడు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా మరి ఇంకేదేదో చదువుతున్నా చిన్న చిన్న విషయానికి ఎవరో అమ్మాయి నో అంది. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కూడా అదే కదా ఇప్పటి నుంచి, అంటే డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది ఈ ఓర్పు లేకపోవడం, ఓర్చుకోలేకపోవడం అనేది. అంటే నో అంటే అమ్మాయి నువ్వు చావడం ఎందుకండి? ఇంకొక వైపు నువ్వు దృష్టి పెట్టు, పోనీ కెరియర్ వైపు ఆలోచించు, చదువు వైపు ఆలోచించు, యు ట్రై టు బి నెంబర్ వన్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనేది లేదు కదా. మరి కోషెంట్లు ఇవన్నీ ఏదో మన పుస్తకాలు చదువుకోవడానికి చెప్పడానికి సరిపోతుంది. ఇంట్లో ఏంటంటే నేను అదే అంటే యాజ్ ఎ టీచర్
1: తను పట్టిన కుంజేటికి మూడే కాళ్ళు అనే పద్ధతి నుంచి మళ్ళించుకోవాలి.
0: అసలు పెంపకమే వేరుగా ఉండాలండి. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనులు చెప్పుకోవడం, కలిసి భోంచేయడం, కలిసి మాట్లాడుకోవడం. ఎందుకంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఈ 45 ఇయర్స్ అనుభవంతో తరచూ పేరెంట్స్కి ఇవే చెప్తుంటా, ఎవరో చేస్తారు స్కూల్ చేయాలి కదా, మాకేంటంటే అట్లా మీరు తీసుకొచ్చిన వ్యక్తి వాడు ఈ సంఘంలోకి, మళ్ళీ దాని ఫలితాలన్నీ మీరేగా అనుభవిస్తున్నారు. అందుకని రోజులో ఒక్కసారైనా కూర్చుని పిల్లలు ఇంట్లో తల్లి తండ్రి పిల్లలతో కూర్చొని భోజనం చేయటం, చేస్తున్నంతసేపు ఏదో మాట్లాడుకోవటం, నువ్వు చదివావా, దాంట్లో ఎన్ని మార్కులు, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఏం జరిగిందమ్మా స్కూలు, నీ ఫ్రెండ్స్ ఎవరు, వాడికి ఏమి ఇంట్రెస్ట్, నీకేమి ఇంట్రెస్ట్ అని ఆ విధమైన దగ్గరతనం ఉండాలండి వాళ్ళకి. దగ్గరతనం ఉన్నప్పుడు ఏంటంటే వాడు నిర్భయంగా మనతో షేర్ చేసుకుంటాడు తక్కువ మార్కులు వచ్చిన. ఆ షేర్ చేసుకున్నప్పుడు మనకి సమస్య ఉండదుగా. అప్పుడు వెంటనే మనం ఏదో అనకుండా మళ్ళీ సమయం చూసి పర్వాలేదు, ఏంటి ఇప్పుడు ఈసారి తక్కువ వస్తే ఇంకోసారి బాగా రాస్తావు నాన్న, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అనే తండ్రి ఎక్కడున్నాడండి? లేడు కదా.
1: తల్లి కూడా
0: తండ్రి, అసలు తల్లికి ఎక్కువ, ఎందుకంటే ఆమెకి కాన్సన్ట్రేషన్ అంతా వీడి మీదే. అసలు వచ్చి ఏడ్చే తల్లుల్ని చూశాను నేను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడికి మార్కులు తక్కువ వస్తే నువ్వు ఏడిస్తే సొల్యూషన్ అది, లేకపోతే నీ ఏడుపు కరిగిపోయి వాడు చదువుతాడా, లేకపోతే కరిగిపోయి టీచర్ మార్కులు వేయాలి అది కాదు.

0: కదా, నేనంట ముందు మీరు ఏడుపు ఆపేసేయండి అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఆయన వస్తే కోపడతారండి నన్ను, అందుకని ఏడుస్తున్నాను అంటది ముందే. అట్లా ఈ ఎమోషను వాడికి కాదండి, మనకున్న ఎమోషన్లు స్ట్రెస్సులు అన్నీ వాడికి పాస్ ఆన్ చేస్తుంటాం. ఆ చిన్న ప్రాణం అవన్నీ తట్టుకోలేక మరి ఇన్ఫ్లుయెన్స్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో నుంచి బయటపడలేక వాడు అతలాకుతలం అయిపోతున్నాడు,
1: తిరుగుబాటు ధారణ ఏర్పడుతుంది,
0: హింస. అదేగా ఇప్పుడు ఏదో ఎవరో ఎవరినో ఒకసారి చంపారు, అది మళ్ళీ చూపెట్టి మళ్ళీ చూపెట్టి మళ్ళీ చూపెట్టి అసలు మనకు మతిపోయేటట్టు చేస్తారు. మరి ఆ చిన్న మనసుకి అది, ఈ చెప్పాను ఈ నెగిటివ్ క్యారెక్టర్సే హీరోయిక్గా కనిపిస్తుంది, వీడు వాడిని చంపుతాడు లేదా వీడన్నా చస్తాడు, అది ఎట్లా మరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎట్లుంటుందండి?
1: ఇప్పుడు మనం ఈ వలయంలోంచి బయటపడేయాలంటే ఎక్కడ మొదలు పెడదామంటారు ప్రయత్నం?
0: పేరెంట్స్ అండి, పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ బై సైకాలజిస్ట్. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళదే
1: పిల్లలకి స్కూల్లో కౌన్సిలింగ్ కాదు, ముందు తల్లిదండ్రులు చేయాలి.
0: తల్లిదండ్రులే అసలు మనమే అసలు హింస అంతా చేసేది. పేరెంట్స్ ఏంటంటే తెలుసు వాళ్ళకి, కానీ ఇది వాళ్ళు ఏదైతే ప్రేమ అనుకుంటున్నారో ఆ ప్రేమతో వాళ్ళని ముంచేసి ఏది ఊపిరాడకుండా చేస్తున్నారు. అందుకని ప్రేమ వేరు, నువ్వు పద్ధతిగా పెంచడం వేరు. ఆ పెంపకంలో నువ్వు కరెక్ట్ లైన్స్లో వెళ్ళినా ఉంటాడా లేదా అనేది వేరే క్వశ్చన్. మన వరకు మనం ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళాలి కదా. వాడికి చిన్నప్పటి నుంచి ఆ స్ట్రెస్ లేకుండా చెప్పాను కదా, అది ఇవ్వకపోతే వాడు ఊరుకోడండి అంటే ఏంటి? ఊరుకోకపోతే కాసేపు ఏడుస్తాడు, భరించలేకపోతే కాసేపు చెవిలో దూది పెట్టుకోవాలి. వాడు ఏంటంటే వాడికి ఆయుధం ఏడవడం, ఇంట్లో ఉన్నాయి పడేయటం, పోతే పోయింది మాట్లాడుకో నువ్వు సైలెంట్గా, వాడు దిగి వస్తాడు. వాడు తెలుస్తుంది ఓహో ఇట్లానే జయించలేనమాట మా అమ్మనే అని. వాళ్ళు జయించడం కోసమేగా ఎవరు చేసినా, ఇప్పుడు రోడ్డు మీద వాడిని కొట్టినా చంపినా ఇంకోటి చేసినా, ఆ జయం అయితే ఎప్పుడు ఉండదనుకుంటాడో దీనివల్ల ఆగిపోతాడు వాడు. కానీ ఆ ఓర్పు మనకు ఉండాలి, తప్పదు. 10th క్లాసు అబ్బాయి తండ్రి వచ్చి, ఏమండి మా వాడు ఒక 10 రోజులు ఇక్కడ ఉంచేస్తాను, వాడు లేస్తే పక్క మడత పెట్టడు, మంచినీళ్ళు వాడికి అందించాలి, ఇవన్నీ చిన్న చిన్న పనులు కూడా చేయడంటే, నేనన్నాను మరి మీరు తెచ్చుకుంటారా మీ వైఫే తెచ్చేవాళ్ళ మీకని అడిగా. అంతే కదండి, చిల్డ్రను మనం ఏం చేస్తాం అది ఇమిటేట్ చేస్తారు, మాట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. అంతే కదా, ఇప్పుడు భయంకరమైన భాష పట్టుకొస్తున్నారు, సరే మీడియాలో కూడా ఇవన్నీ జోక్స్ అయిపోయినాయి, వాళ్ళ ఇంట్లో వీళ్ళు మాట్లాడితేనే కదా వాడికి ఆడపిల్లలంటే చులకనగా మాట్లాడడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మేబీ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. వాడు కళ్ళ ముందు ఉన్నంతసేపు మీరు ఇవన్నీ మాట్లాడకుండా రాత్రి ఎప్పుడో మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఒకటి మీ ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు అని చెప్తుంటాం. తర్వాత ఏంటి, భయం లేదుగా, మూడో వ్యక్తి లేరు ఇంట్లో. ఇది వరకంటే ఏదో అత్తలు మామలు ఎవరో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వింటారేమోనని కొంతన్నా శంక ఉంటుంది కదా, వాళ్ళని కూడా మించిపోయిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. నేనేం చెప్పానంటే సరేలేమ్మా, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లమెటిక్గా ఉండొచ్చు, కంటిన్యూస్గా జనరేషన్ గ్యాప్ వల్ల వాళ్ళకి ప్రతిదీ తప్పుగానే కనిపించవచ్చు. కనీసం పండక్కి వీడి పుట్టినరోజుకి లేకపోతే వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేయాలనుకున్నప్పుడైనా తప్పనిసరిగా మీరు వాళ్ళని ఇన్వైట్ చేసి మనస్ఫూర్తిగా పిలుస్తున్నాం అనే ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తెచ్చుకోండి. పిల్లలకి చాలా ఇష్టం అండి గ్రాండ్ పేరెంట్, అసలు వేరే వ్యక్తి ఇంటికి వచ్చారంటేనే వాళ్ళకి ఇష్టం. కాకపోతే వీళ్ళు చేయలేక ఇవాళ రేపు విసుకుంటున్నారు, కానీ ఒక పండగలాగా వాడు ఫీల్ అవుతాడు, వాళ్ళతో ఎక్కడెక్కడ కబుర్లు చెప్తాడు అన్నీ చెప్తాడు. సో ఇన్ వన్ వే ఇట్ ఈస్ లెట్ ఆఫ్ చైల్డ్కి యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ అని ఏదో ఇట్లాంటి సలహా ఇచ్చా. వాళ్ళు మాకు తెలిసినవైనా మీరు అట్లా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే బాగానే ఉందండి అన్నారు. అంటే బహుశా ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలేమో. కౌన్సిలింగ్ పిల్లలకు కాదు, పేరెంట్స్కి ఇవ్వాలి బాగా.
1: ఇప్పుడు ఈ పేరెంట్స్ కూడా టైం ఎక్కువగా గడపలేని పరిస్థితిలో ఉంటున్నారు కదా, హాస్టల్స్లోనూ పెడతారు అందరు, కానీ అందరు పిల్లలు ఇలా కాకుండా కొంతమంది పిల్లలు మాత్రం ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది.
0: అందరం ఒకలాగా ఉండవుగా, ఫిజికల్ ఫీచర్స్ ఎట్లా డిఫరెంట్, మరి మెంటల్ ఎబిలిటీస్ డిఫరెంట్, ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్. కొంతమంది తల్లు నాకు తెలుసండి డాక్టర్స్ అయ్యండి కూడా వాళ్ళు వర్క్ చేయకుండా, కాదు వాడికి 10-12 ఏళ్ళు వచ్చే వరకు మేము అటెండ్ అవుతాం అనే వాళ్ళు తెలుసు. కొంతమంది ఏంటంటే ఆయన ఎన్ని సంపాదించినా వీళ్ళు కూడా పొద్దున్న లేవడం మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ప్రాక్టీసులు చేయడం. సరే వాళ్ళు ఏం తిట్టుకున్నా నేను చెప్తూనే ఉంటా, ఎందుకంటే అది మీ ప్రోడక్ట్, రేపు పొద్దున్న మీరే దాన్ని ఎంజాయ్ చేసేది వాడు సరిగ్గా ఉంటే, వాడి కోసం త్యాగం చేయండి అని చెప్తా. లేదా కనీసం పార్ట్ టైం చేయండి, ఎందుకంటే ఎనర్జీస్ అన్నా ఉంటాయి కదా అటెండ్ అవ్వడానికి, ఎనర్జీ కూడా మిగలదు కదండి. మీరు 4 గంటలకి ఇంటికి వచ్చినా అక్కడ స్ట్రెస్ఫుల్గా జాబ్ చేసి పొద్దున్న ఏదో వండి ఇంకేదో చేసి మళ్ళీ ఆయనకి ఎదురెదురు కాఫీ ఇచ్చి వీడికి అటెండ్ అవ్వాలంటే ఉండదు. వాడు ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు ఉండరు. సో ఏం చూస్తాడో తెలియదు, ఎట్లా

0: ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో తెలియదు, పీర్ గ్రూప్ వాడిని ఎట్లా మారుస్తారో తెలియదు. అందుకని పీర్ గ్రూప్ని మీద మనం చైల్డ్తో చాలా క్లోజ్గా ఉండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో, నానా నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, వాళ్ళకు కూడా స్నాక్స్ పెడదాం, ఇవాళ మనం ఎంజాయ్ చేద్దాం, అట్లాగాని వాళ్ళని మనం స్టడీ చేసుకుంటే తప్ప మన పిల్లవాడిని రక్షించుకోలేము. ఇది త్యాగం కాదు.
1: మన పిల్లవాడి బాగు కోసమే మనం వాడి స్నేహితులు ఎవరైనా చూసుకోవడానికి ఒక అకేషన్ కల్పించుకుంటూ ఉండాలి.
0: రమ్మనాలి రమ్మనాలి. ఏదో వాడు వస్తే ఇల్లంతా గొడవ చేస్తారు, నువ్వే వాడింటికి పోరా అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే యు విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు స్టడీ దెమ్. వాడు రైట్ గ్రూప్లో ఉన్నాడా రాంగ్ గ్రూప్లో ఉన్నాడా దాన్ని బట్టి. నీ ఫ్రెండ్స్ అంతా చెడ్డాళ్ళని అన్నారనుకోండి, వాడి కోపం వస్తుంది రేపు చెప్పడం వాళ్ళ గురించి. అట్లా కాకుండా మనం మరి అంత కష్టపడాలండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ జాబ్. పిల్లవాడిని కానీ అంత తేలిక కాదు. వాడిని తీర్చిదిద్దడం అనేది చాలా కష్టమైన జాబ్.
1: ఉద్యోగానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి తల్లిదండ్రులు.
0: తీసుకోవాలి మరి.
1: ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో అన్నింటికి ప్రతి తల్లి కాబోయే ముందు తల్లి అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటికీ రకాలైన కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు, కానీ పేరెంటింగ్ అనే దానికి కౌన్సిలింగ్ తీసుకోవటం లేదు కదా.
0: చాలా అవసరం.
1: కౌన్సిలింగ్ ఆటోమేటిక్ గా పెద్ద తరం వాళ్ళు చిన్న తరం వాళ్ళకి చేసేయడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ వచ్చేది, కానీ ఈ రోజుల్లో వెస్ట్ కుటుంబాలు ఉండడం వల్ల కౌన్సిలింగ్ అనే కాంపనెంట్ ఉండకపోవడం వల్ల కూడా ఈ రకమైన సమస్యలు ఏర్పడతాయి.
0: షేర్ చేసుకోవటానికి లేరు కదండి వాడికి. ఇప్పుడు అన్నీ అమ్మతో చెప్పలేడు, నాన్నతో చెప్పలేడు, ఇంకొక వ్యక్తి లేడు. అందుకని ఏంటంటే రాంగ్ హ్యాండ్స్లో పడిపోతున్నాడు. వాడేంటంటే ఓహో మనం వీడిని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని అంత కొంతమంది అంత తెలివిగా ఉంటున్నారు. ఇంకొంచెం ఏజ్ వైజ్ కానీ అదర్వైజ్ కానీ ఇవన్నీ మరి ఉండాలంటే పేరెంట్సే 1000 కళ్ళతో పెంచుకోవాలి. మీరు డబ్బులు ఇచ్చి ట్యూషన్ చెప్పిస్తున్నానండి, వాడికి 1000 రూపాయలు ఇస్తున్నానంటాం. వాడికి 1000 రూపాయలు ఇస్తే వాడికి 1000 రూపాయల మీద దృష్టే కానీ నీ పిల్లవాడి మీద దృష్టి ఎందుకు ఉంటుంది? ఏది చదువుకున్న పేరెంట్స్ కూడా
1: అదే ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచే ఇది వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం దగ్గర స్టార్ట్ చేయాలి. వాళ్ళు వాళ్ళు
0: మనసుకు దగ్గరగా ఒక ఫ్రెండ్ లాగా ఒక స్నేహితుడిలాగా ఉండాలండి. నేను అదే పదే పదే చెప్తుంటాను.
1: నమస్కారం మంగదేవ్ గారు.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు మారుతున్న గురు శిష్య సంబంధాలు అంశం గురించి శ్రీమతి ఎన్ మంగాదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
6: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
5: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
6: ఎలా తెలుసుకోవచ్చు?
5: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
6: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
5: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలితగీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు చాయ్తో చమక్కుమనేలా ఎలా కనిపించాలో ఇప్పుడు వినేద్దాం. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఉబుసుపోకపోయినా అదే పనిగా టీలు కాఫీలు తాగిస్తూ ఉంటాం. మరికొందరు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైలు నమిలేస్తూ ఉంటారు. ఈ రెండు అలవాట్లు హానికరమే. పదే పదే టీలు కాఫీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయి. అలాగే ఊబకాయంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. టీలు కాఫీలకు బదులు హెర్బల్ టీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. విసుగు, కోపం, ఆనందం, దుఃఖం ఇలా ప్రతి సందర్భంలోనూ మన జీవితంలో ఒక అంతర్భాగమైంది. అయితే సాధారణ టీ కన్నా హెర్బల్ టీ మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదండి, ఉత్తేజాన్ని కలిగించడంలో హెర్బల్ టీ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. హెర్బల్ టీల వలన రిలాక్సేషన్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చామంతి టీ. దీన్నే చెమోమిల్లెట్ టీ అని కూడా అంటారు. దీనిని చామంతి పూల రెక్కలు ఆకులతో తయారు చేస్తారు. ఈ టీ జీర్ణ వ్యవస్థ, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి వంటి రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక గొంతు నొప్పి, గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది.

0: మరొకటి దాల్చిన చెక్క టీ. ఘాటైన వాసన కలిగిన దాల్చిన చెక్క టీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది, గ్యాస్ డయేరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు వ్యాధి నిరోధకతను పెంచుతాయి. అలాగే అల్లం టీ వికారం తగ్గించడంలో దీనికి సాటేదీ లేదు. అలాగే మార్నింగ్ సిక్నెస్ ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దగ్గు జలుబు వంటి సమస్యలకు మెడిసిన్లా పనిచేస్తుంది. మరొకటి పుదీనా టీ. హెర్బల్ టీలలో పుదీనా టీ చాలా రుచిగా ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. గ్యాస్ వాతం నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. జలుబు, శ్వాసనాళాల బాపు వంటి అరుదైన సమస్యలకు మంచి మందులా పనిచేస్తుంది. మరొకటి గ్రీన్ టీ. గ్రీన్ టీ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది, క్యాన్సర్ రిస్క్ ను కొంతవరకు తగ్గిస్తుంది. అలాగే హనీ టీ, తేనెతో చేసిన హెర్బల్ టీ గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. మరొకటి లెమన్ గ్రాస్ టీ. లెమన్ గ్రాస్ టీ శరీరాన్ని అంతటినీ శుద్ధి చేసి ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా రక్షణ ఇస్తుంది. మరొకటి మందారం టీ. మందారం పువ్వులు అలంకరణకే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యువతలో వచ్చే తేలికపాటి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రోజు ఈ టీ తాగడం వలన రక్తపోటు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి విన్నారు కదా హెర్బల్ టీల వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.
1: లలిత గీతం వింటారు.

0: একটি প্রোমো।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी।

0: गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: రాయప్రోలు సుబ్బారావు గారి సాహిత్యానికి ఎం అంజనా సుధాకర్ గానం.

ఇప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యంలో జి బాలకృష్ణ ప్రసాద్ గారి లలిత గీతం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శ్రోతలకొక గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఆర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ ఫిల్మ్ గీతాలు వింటారు. ఆగ్ హై ఆగ్ ఈ చిత్రానికి ఆశా భోస్లే గానం

0: teen time. హిందీ ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి మన కార్యక్రమంలో మొదటి ప్రశ్న: స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం ఎక్కడుంది? ప్రశ్న మరోసారి: స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?

అడిగిన ప్రశ్నకు సమాధానంగా, హైదరాబాద్ సైనిక పురికాలని నుంచి పావని, చిరంజీవి, శ్రీవత్స, సాయిరాం, తనూజ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఢిల్లీ నుండి శ్రీవాణి, సుదర్శనం, శ్రీకుమార్, పెరుమాళ్ రైట్ ఆన్సర్. డి కోటేశ్వరరావు అత్తిలే నుంచి రైట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుండి రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శేఖర్ వికారాబాద్ నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ రైట్ ఆన్సర్. భద్రా

శ్రీ కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య. రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు. రైట్ ఆన్సర్ పంపించారు. దేవరాజుగట్టు నుంచి సల్మాన్ రాజు, సూర్యపల్లె నుంచి శశిరెడ్డి చిన్నప్ప, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, నరేంద్రరెడ్డి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య, మస్తాన్ భాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కర్ముల్లా, తయ్యబ్, అలాబక్షు రైట్ ఆన్సర్ పంపించారండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజరి వెంకటేష్, శ్యామల, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. సుజాత, ప్రకాష్, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం చిలకమర్రి నుండి ఉపేంద్రాచారి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, వీరు ప్రశ్న ఏంటని అడుగుతున్నారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం ఎక్కడుంది? డి కోటేశ్వరరావు అతలి నుంచి ఇప్పుడు సరైన సమాధానాన్ని అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ నుంచి సత్యవతి, మను, ఎం రామ్మోహన్ రావు రైట్ ఆన్సర్. పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్, సుబానీ రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక రైట్ ఆన్సర్ అండి. కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని రైట్ ఆన్సర్ పంపించారు. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్, బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన రైట్ ఆన్సర్ పంపించారు. ఏంటంటే పశ్చిమ బెంగాల్ బేలూర్, స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం పశ్చిమ బెంగాల్ బేలూరులో ఉంది. రెండవ ప్రశ్న ఏంటంటే వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? ప్రశ్న మరోసారి, వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది?

సర్దార్ సరైన ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. రైట్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుంచి. రైట్ ఆన్సర్. సుజాత ప్రకాష్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ. రైట్ ఆన్సర్. మార్కాపురం జిల్లా దేవరాజు ఘట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, నరేంద్రరెడ్డి, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య, గురుగుంట్ల నిత్యం, ముంతా పెద్దన్న, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారి శంకరయ్య. రైట్ ఆన్సర్. బిట్ట వీరమోహన్, నిర్మలాదేవి, రాజవల్లు నుంచి. రాంగ్ ఆన్సర్. దామన్ల చిన్నమస్తానరావు, దామన్ల పెద్దమస్తానరావు. రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి ఎం రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి. రైట్ ఆన్సర్. ఎం సూర్యతేజ, ఉదయవంశీ, హారిక, గీతికాభిరామ్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల పంపించారు. రైట్ ఆన్సర్. కల్వకుర్తి నుంచి రుత్విక్, శ్రీ వైష్ణవ్. రైట్ ఆన్సర్ అండి. కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. రైట్ ఆన్సర్ పంపించారు. మరి శేఖర్ వికారాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక, అవినిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. రైట్ ఆన్సర్ అండి. లత, సుహాస్ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట నుంచి కామారెడ్డి జిల్లాట. రైట్ ఆన్సర్. డి కోటేశ్వరరావు అత్తిల నుంచి. రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాలెం నుంచి. మీరు ఆన్సర్ పంపించలేదండి, మీ పేరు మాత్రమే పంపించారు, చెక్ చేసుకోండి ఒకసారి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకీరాజు. రైట్ ఆన్సర్ పంపించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి.

ಕೃಷ್ಣಮ್ಮ, ಮಧು, ರವಿ, ನವೀನ, ರಾಧಿಕಾ, ತ್ರಿಲೋಕ್, ಶ್ರೀರಾಮದಾಸು, ಕೃಪಾಚಾರ್ಯ, ಅನಿತಾ, ಸಾಯಿ ವರ್ಷಿತ್, ಸಾಯಿ ರಿಕ್ವಿತ್. ರೈಟ್ ಆನ್ಸರ್. ಹೈದರಾಬಾದ್ ಸೈನಿಕಪುರ ಕಾಲನಿ ನುಂಚಿ ಬೃಂದಾವನಂ ಪದ್ಮಶ್ರೀ, ಶ್ಯಾಮ್ ಶ್ರೀವತ್ಸ. ರೈಟ್ ಆನ್ಸರ್. ಹೈದರಾಬಾದ್ ವನಸ್ಥಲಿಪುರ ನುಂಚಿ ಡಿ ಬಾಲಾಜಿ. ರೈಟ್ ಆನ್ಸರ್. ವಿಜಯಶೇಖರ್ ಎಸ್ಬಿಐ ಕಾಲನಿ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి హనుమంతు. రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాల నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వారు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ని అందజేశారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతపెద్దన్న. వీరు రెండో ఆన్సర్కి సమాధానం పంపించలేదు, ఫస్ట్ ఆన్సర్కి పంపించారు రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావిజ్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యబ్, అలాబక్షు రైట్ ఆన్సర్.

ప్రశాంత్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అందజేశారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యా జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ, ప్రకాష్, సర్దార్ బాయ్, సుధాకర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రెండో ప్రశ్న అడిగారా మేడం అని అడుగుతున్నారు. ఆన్సర్స్ అందరూ కూడా పంపించేశారండి. క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నాను, ప్రశ్న సమాధానం. చివరిగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? బి12. మరి చాలామంది సరైన సమాధానాన్ని అందించారు, ఒక ఇద్దరు తప్ప. చెక్ చేసుకోవాల్సిందిగా మనవి. మూడో ప్రశ్న ఏంటంటే, డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రశ్న మరోసారి, డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు?

శేఖర్ వికారాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చిరతవ్య, రేవంత్ రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్. సైనికపురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శ్రీవత్స రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దాముల్ల చినమస్తానరావు, పెదమస్తానరావు రైట్ ఆన్సర్ అండి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం రైట్ ఆన్సర్ అండి. సిహెచ్ శ్రీనివాస్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ అందించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్.

నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ. రైట్ ఆన్సర్ అండి. సుజాత ప్రకాష్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాల నుంచి రైట్ ఆన్సర్ అందించారు. లతా సుహాస్ నేహార్ నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. స్వర్గం వెంకట సత్యనారాయణ వీర్లపాడు మండలం ఎంటర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. దయద భిక్షం దయద వెంకట గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత సులోచన. రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శశాంక్ బెల్లుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశ్వర శ్యామల. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్. ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ తెనాలి నుండి. రైట్ ఆన్సర్ అండి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాల నుంచి. రైట్ ఆన్సర్. పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్ అండి. ముసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక. రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనతుల్లా ఇషరతుల్లా ఇబాదతుల్లా కామారెడ్డి జిల్లా గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి రుత్విక్ శ్రీవైష్ణవ్. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శేషాద్రి. రైట్ ఆన్సర్. దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతినగర్ బ్రహ్మయ్య శారద. మరి ఇందాక ప్రశ్నకు సమాధానం కూడా రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు కూడా సమాధానం రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ అందించారు. ఒంగోలు నుంచి ఆశ్రవ్ సాంబా అక్షాస్. రైట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్. రైట్ ఆన్సర్ పంపించారు. హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ సావిస్ తయ్యూబ్ అలాబక్షు. రైట్ ఆన్సర్ అండి. ఈ ప్రశ్నకి సమాధానం అందరూ కరెక్ట్గా పంపించారు. సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి నాగర్ కర్నూలు జిల్లా కల్మకుర్తి నుంచి. రైట్ ఆన్సర్. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి కొత్తపేట గుంటూరు షేక్ మహబూబ్ సుబ్బానీ వారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఈ కార్యక్రమంలో చివరి ప్రశ్న. స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎవరు చెప్పారు? ప్రశ్న మరోసారి. స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎవరు చెప్పారు?

రాజమహేంద్రవరం నుంచి ఎం సత్యనారాయణ, శిరీష, గీతికాభిరామ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక రైట్ ఆన్సర్ పంపించారు. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. శేఖర్ వికారాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనేతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. మరి దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు. మరి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఇందాక ప్రశ్నకు కూడా సరైన సమాధానాన్ని పంపించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిక్విత్ రైట్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. లత, సుహాస్ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష, శ్యామల రైట్ ఆన్సర్ అండి. రాజమండ్రి నుంచి సిహెచ్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామల్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుంచి మిడతల రామూర్తి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శేషాద్రి రైట్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి రైట్ ఆన్సర్ పంపించారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. కల్వకుర్తి కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజనాచారి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ దొంతి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు సరైన సమాధానాన్ని అందించారు. ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరైనా సరైన సమాధానాన్ని అందించారేమో చూద్దాం. అరకు ధవళలక్ష్మి నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ రైట్ ఆన్సర్ అండి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ సరైన సమాధానాన్ని పంపించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎవరు చెప్పారంటే బాలగంగాధర తిలక్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా దశావతారం ఈ చిత్రానికి కమల్ హాసన్ సాధనా సర్గం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం హిమేష్ రేషమ్య.

కార్యక్రమంలో ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం ఈ చిత్రానికి నీహాల్ ప్రణవి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రతరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం. ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, కెవి మహదేవన్ సంగీతం.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా, మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తుంటాం. చదువు, ఉద్యోగం, ప్రయాణం, ఆటలు, స్నేహితులతో సరదాగా గడపడం, ఇలా మన రోజు మొత్తం బిజీగా ఉంటుంది. కానీ ఈ పనులన్నిటికీ కావాల్సిన శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? అవును, మన ఆహారం నుంచే. అందుకే మనం తీసుకునే ఆహారం రుచిగా ఉండటమే కాదు, పోషక విలువలు కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవం, నేషనల్ న్యూట్రిషన్ వీక్ నిర్వహిస్తారు. ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచడం ఈ వారోత్సవ ప్రధాన ఉద్దేశం. మన శరీరానికి అవసరమైన శక్తి, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, నీరు వంటి పోషకాలను సరైన పరిమాణంలో అందించే ఆహారాన్ని పోషకాహారం అంటాం. అంటే ఖరీదైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, పాలు,

లేదా ఇతర పోషకమైన ఆహార పదార్థాలను సమతుల్యంగా తీసుకోవడం చాలా ఉపయోగకరం. చదువుకునే సమయంలో లేదా బిజీగా ఉన్నప్పుడు భోజనం మానేయడం, తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం, నీళ్లు తక్కువగా తాగడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి మంచిది కాదు. ఆకలిగా లేదు, టైం లేదు, తర్వాత తింటాను అంటూ భోజనాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మంచి అలవాట్లే చాలు. కార్యక్రమంలో ఇప్పుడు రచ్చా చిత్రం నుంచి పాట వింటారు.

చీకటిని తొలగించి వెలుగును తీసుకురావడం, అధర్మాన్ని ఎదుర్కొని ధర్మాన్ని నిలబెట్టడం, మనిషికి కర్తవ్యాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని నేర్పడం, ఇవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు మనసులో మెదిలే పేరు శ్రీకృష్ణుడు. ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం మధురలో దేవకీదేవి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ సమయంలో మధురను పాలిస్తున్న కంసుడు తన సోదరి దేవకీకి పుట్టే 8వ సంతానం వల్ల తనకు ప్రమాదం కలుగుతుందని తెలుసుకుని దేవకీ వసుదేవులను కారాగారంలో ఉంచారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని భక్తుల విశ్వాసం. శిశుకృష్ణుడిని కంసుడి నుంచి రక్షించడానికి వసుదేవుడు ఆయనను యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి నందుడు యశోద దంపతుల వద్ద ఉంచాడని పురాణ కథనం. అలా గోకులంలో పెరిగిన కృష్ణుడు తన బాల్యంలోని అల్లరి మాధుర్యంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. వెన్నదొంగలించడం, గోపబాలులతో ఆడుకోవడం, వేణువు వాయించడం, కృష్ణుడి బాల్య కథలు ఇప్పటికీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత పొందింది. మన కర్తవ్యాన్ని నిజాయితీగా చెయ్యాలి. ఫలితం గురించి అతిగా ఆందోళన చెందకుండా మన ప్రయత్నంపై దృష్టి పెట్టాలి. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇలాంటి విలువైన సందేశాలను కృష్ణుడి బోధనలు మనకు గుర్తు చేస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మన ధైర్యాన్ని కోల్పోకూడదు. మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి. సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. అదే కృష్ణుడి సందేశంలోని అసలైన స్ఫూర్తి. అయితే దేశవ్యాప్తంగా జన్మాష్టమిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలను అలంకరిస్తారు. కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. చిన్నారులను కృష్ణుడు రాధా వేషధారణలో అలంకరించడం కూడా ఎంతో అందమైన సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో దహీ హండి వేడుకలను కూడా ఉత్సాహంగా నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు గోపాల గోపాల చిత్రం నుంచి పాట వింటారు.

ఒకసారి ఊహించండి, మన చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని అడవులు, చెట్ల మధ్య నుంచి వినిపించే పక్షుల కిలకిల రావాలు, దూరంగా కనిపించే జింకలు, ఆకాశంలో ఎగిరే పక్షులు. ఇదే కదా మన ప్రకృతి అందం. అడవుల నరికివేత, నివాస ప్రాంతాల నష్టం, అక్రమ వేట, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి కారణాలు అనేక వన్యప్రాణులకు ముప్పుగా మారుతున్నాయి. మనకు అడవి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు, అది వేలాది జీవులకు ఇళ్ళు. ఆ ఇళ్ళు మనం కోల్పోతే వాటి జీవితం మాత్రమే కాదు, ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింటుంది. వన్యప్రాణులను కాపాడడం అంటే ప్రతి ఒక్కరూ అడవిలోకి వెళ్ళి జంతువులను రక్షించాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలోనే చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం, మనకు ఈ భూమిపై జీవించే హక్కు ఉన్నట్లే ఇతర జీవులకు కూడా జీవించే హక్కు ఉంది. వన్యప్రాణులను కాపాడడం అంటే కేవలం జంతువులను కాపాడడం కాదు, మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని, చివరికి మన భవిష్యత్తును కాపాడడం. కానీ ఈ అందమైన ప్రపంచంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు, పక్షులు, కీటకాలు కూడా జీవిస్తున్నాయి. వీటన్నిటినీ కలిపి మనం వన్యప్రాణులు అని పిలుస్తాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున నేషనల్ వైల్డ్ లైఫ్ డేను జరుపుకుంటారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, అంతరించిపోతున్న జాతులను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అడవిలో పులి ఉంటే మనకేం లాభం, అడవిలో ఏనుగు ఉంటే మన జీవితానికి ఏం ఉపయోగం అని కొందరికి అనిపించవచ్చు. కానీ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. జంతువులు, పక్షులు, కీటకాలు కలిసి ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. కొన్ని జీవులు విత్తనాలను వ్యాప్తి చేస్తాయి, కొన్ని పరాగ సంపర్కానికి సహాయపడతాయి, మరికొన్ని ఆహార గొలుసులో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. అంటే ఒక జీవి తగ్గిపోతే దాని ప్రభావం ప్రకృతిలోని మరెన్నో జీవులపై పడవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఆ చిత్రం నుంచి పాట వింటారు.

భారత స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే మహనీయుల్లో ఒకరు దాదాభాయ్ నౌరోజీ. భారతదేశానికి స్వాతంత్రం రావాలనే ఆలోచనను ప్రపంచ వేదికపై బలంగా వినిపించిన తొలి భారతీయ నాయకుల్లో ఆయన ఒకరు. అందుకే ఆయనను ప్రేమగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. దాదాభాయ్ నౌరోజీ 1925 సెప్టెంబర్ 4 ముంబైలో జన్మించారు. చిన్న వయస్సు నుంచే విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఆయన తరువాత ఉపాధ్యాయుడిగా, వ్యాపారవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి సేవ చేశారు. ఆ రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ పాలన కొనసాగుతోంది. భారతీయుల సమస్యలను బ్రిటిష్ పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు నౌరోజీ నిరంతరం కృషి చేశారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకరు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. అంతేకాదు, బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి ఆసియా వ్యక్తిగా కూడా దాదాభాయ్ నౌరోజీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. దాదాభాయ్ నౌరోజీ చేసిన ముఖ్యమైన కృషిలో ఒకటి ఆయన ప్రతిపాదించిన డ్రెయిన్ ఆఫ్ వెల్త్, అంటే సంపద తరలింపు సిద్ధాంతం. బ్రిటిష్ పాలనలో భారతదేశ సంపదలో పెద్ద భాగం వివిధ మార్గాల ద్వారా బ్రిటన్కు తరలి వెళ్తోందని ఆయన ఆర్థిక గణాంకాల ఆధారంగా వివరించారు. భారతదేశంలో పేదరికం ఎందుకు పెరుగుతోంది, దేశ సంపద ఎందుకు తగ్గుతోంది అనే ప్రశ్నలకు ఆర్థిక విశ్లేషణతో సమాధానాలు చెప్పిన తొలి భారతీయ ఆర్థిక ఆలోచనాపరుల్లో నౌరోజీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన

రచించిన ప్రసిద్ధ గ్రంథం పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ పుస్తకంలో భారతదేశంలోని పేదరికానికి బ్రిటిష్ పాలనలోని ఆర్థిక విధానాలు ఎలా కారణమవుతాయో వివరించారు. దాదాబాయి నవరోజీ 1917 జూన్ 30వ తారీఖున ఇంగ్లాండ్ లోని లండన్ లో మరణించారు. దాదాబాయి నవరోజీ భారతదేశ సమస్యలను ప్రపంచం ముందు ధైర్యంగా వివరించిన నాయకుడు. ఆయన ఆలోచనలు భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. కార్యక్రమంలో ఇప్పుడు అదుర్స్ చిత్రం నుంచి పాట వింటారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికి సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,30,00,000 రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు, ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
3: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి

0: అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకొని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
1: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబీ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషన్ 2.0 పోషన్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషణ్ అభియాన్ పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
2: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కి, రాగి పిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్ గా ఇస్తారు, కరెక్ట్ గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
1: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియానాలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

0: ఉన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. దేశేన లబ్ధః ప్రథమః ఉపభూ సమకాలిక భూ అవలోకన ఉపగ్రహః. సఫల ప్రక్షేపణం భారతస్య అంతరిక్ష క్షేత్రస్య సంవర్ధమాన సామర్థ్యస్య ప్రతీక భూతమస్తీతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాపితవాన్. న్యాయప్రదాన ప్రక్రియాం వివాద సమాధానం చాధికృత్య సమసామయిక విషయేషు విచార విమర్శార్థం నవదిల్ల్యాం దీక్ష ముఖ్య న్యాయాధీశ మంచః సమారబ్ధః. నేపాల జలౌఘే విలుప్తానాం పరిజనేభ్యః కేంద్ర సర్వకారేణ డిఎన్ఏ పరీక్షణ సౌవిధ్యం ప్రకల్పితం. వినాశకారి జలాప్లావేన మృతానాం సంఖ్యా 2012 సముపగతా. కృత్స్నేహి దేశే అపార శ్రద్ధయా జన్మాష్టమీ పర్వ సమనుష్ఠీయతే. అపి చ శ్వహ్యావత్ మధ్యప్రదేశే అతివృష్టే భారత ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూ సమకాలిక కక్ష్యాయాః భారతస్య సర్వప్రథమేన చిత్రణ ఉపగ్రహేణ EOS 05 ఇత్యనేన సాకం GSLV F-17 ప్రక్షేపణయానస్య సఫల ప్రక్షేపణం భూరిషః అభినందితవాన్. సామాజిక సంచారపటలే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ న్యవేదయత్ యత్ సఫలమిదం ప్రక్షేపణం భారతస్య అంతరిక్షక్షేత్రస్య ఉత్కృష్టతాయాః నూతనోన్మేషస్య ప్రవర్ధమాన సామర్థ్యస్య చ సాక్షాత్ ప్రతిబింబః వర్తతే. సహ ఏతాం ఇస్రో సంస్థాయాః కాచిత్ విశిష్టా ఉపలబ్ధిః అథ చ రాష్ట్రస్య కృతే గౌరవాస్పదం క్షణం ఉదఘోషయత్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన అద్య ప్రాతఃకాలే ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటాస్థితాత్ సతీశ ధవన అంతరిక్ష కేంద్రాత్ GSLV F-17 అంతరిక్షయానేన EOS 05 ఇతి భూ అవలోకన ఉపగ్రహః గగనే సాఫల్యేన ప్రక్షిప్తః. ఇస్రో సంఘటనస్య అధ్యక్షః వి నారాయణన్ ఇత్యేషః ప్రత్యపాదయత్ యత్ అభియానమిదం భారతస్య భూ అవలోకన సామర్థ్యం సుదృఢీకరిష్యతి అథ చ ఏతత్ సంబద్ధానాం సేవానాం ప్రదాన ప్రక్రియాం సమేధిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణే జార్జియా మెలోని ఇత్యస్యై యుద్ధాత్ పరం ఇటలీ దేశస్య ఇతిహాసే నైరంతర్యేణ దీర్ఘతమ కాలం యావత్ ప్రధానమంత్రి పదమలంకరణాయ శుభాశంసాః సమర్పితవాన్. सामाजिक सञ्चार पटलीय सन्देशे श्रीमोदी प्रतिपादितवान् यदियम् ऐतिहासिकी उपलब्धिः तस्याः कुशल नेतृत्वे इटली जनगणस्य अगाध विश्वासस्य प्रत्ययस्य च साक्षात् प्रतिफलनं वर्तते। प्रधानमन्त्रिणा विशेषतया प्रतिपादितं यत् मेलोनी वर्यायाः प्रगाढ मैत्री भारत इटली विशेष सामरिक सहभागितायाः संवर्धने सुदृढीकरणे च प्रमुखा हेतुभूता सिद्धा। श्रीमोदी अग्रेपि न्यवेदयत् यत् उभयोः देशयोः प्रजानां समृद्धाभ्युदयाय घनिष्ठ सहयोगं सातत्येन अग्रे नेतुं सः सोत्कण्ठं प्रतीक्षते। सः आगामि वर्षेषु जॉर्जिया मेलोनी महोदयायाः निरन्तर साफल्याय यशसे च मंगल कामनाः प्रास्तौत। नवदिल्ल्यामद्यारभ्य ब्रिक्स मुख्य न्यायाधीशमञ्चः आरब्धः, यत्र ब्रिक्स सदस्य राष्ट्रेभ्यः सहयोगी देशेभ्यश्च मुख्याः न्यायाधीशाः सर्वोच्च न्यायालयेभ्यः अध्यक्षाः वरिष्ठ न्यायिक प्रतिनिधयश्च एकत्र समागताः। भारतस्य सर्वोच्च न्यायालयः अस्य मञ्चस्य आतिथ्यं निर्वहति। उद्घाटनावसरे भारतस्य प्रधान न्यायाधीशः न्यायमूर्तिः सूर्यकान्तः रूस चीन मिस्र इंडोनेशिया संयुक्त अरब अमीरात बेलारूस कजाकिस्तान दक्षिण अफ्रीका ईरान उज्बेकिस्तान देशानां न्यायिक शिष्टमण्डलानां प्रमुखैः सह द्विपक्षीय मन्त्रणाम् आचरिष्यति। एतासु मन्त्रणासु परस्पर न्यायिक हित विषयेषु प्रत्यक्ष संवादः भविष्यति, येन सम्बद्ध न्यायपालिकानां मध्ये सहभागिता सहयोगश्च भृशं समेधिष्यते। अयं त्रिदिवसीयः मञ्चः प्रतिभागी न्यायपालिकाभ्यः न्यायप्रदान प्रक्रियाम् अन्ताराष्ट्रिय विवाद समाधानं प्रौद्योगिकीं सततोन्मुख विकासं चाधिकृत्य समसामयिक विषयेषु विचार विमर्शार्थम् अथ च न्यायिक नेतृणां मध्ये दृष्टिकोण विनिमयार्थमेकां दृढां पीठिकाम् उपस्थापयति। संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। नेपालदेशे सञ्जातेन आकस्मिक जलाप्लावेन भारतात् ये नागरिकाः विलुप्ताः तेषां साक्षात् जैविक सम्बन्धिनां डीएनए रूपरेखा निर्धारणाय गृहमन्त्रालयेन केन्द्रीय न्यायालयिक विज्ञान प्रयोगशालानां राज्य न्यायालयिक विज्ञान प्रयोगशालानां अथ च राष्ट्रिय न्यायालयिक विज्ञान विश्वविद्यालयस्य प्रयोगशालानां सेवाः प्रापयिष्यन्ते। विदेश मन्त्रालयेन विज्ञापितं यत् भारते निवसन्तः साक्षात् रक्तसम्बन्धिनः परिजनाः निर्दिष्टेषु केन्द्रेषु स्वकीयान् जैविक प्रारूपान् समर्प्य डीएनए प्रोफाइल निर्माणं कारयितुं शक्नुवन्ति। नेपाल आरक्षिदलस्य परामर्शानुसारं निरुद्दिष्टजनानां प्रत्यभिज्ञानार्थं नेपाल प्रशासन निर्दिष्ट तान्त्रिक मापदण्डाननुसृत्य ऑटोसोमल एसटीआर डीएनए परीक्षणं विधास्यते। अस्मिन् सन्दर्भे सहायतायै नेपाल पक्षतः 9841616095 इति सहायता दूरवाणी संख्या अपि प्रसारिता वर्तते। नेपाल तिब्बत सीमावर्ति क्षेत्रेषु संजातेन प्रलयंकरेण आकस्मिक जलाप्लावेन मृतानां संख्या सम्प्रति 82% यावत् समुपगता। नेपाल आरक्षिदलेन प्रदत्तानुसारं सर्वाधिक प्राणहानिः चितवन मण्डले पञ्जीकृता, यत्र 61300 जनाः मृताः। तदनु पूर्व नवलपरासी मण्डले 18200 जनाः मृताः। काठमाण्डु स्थितेषु चिकित्सालयेषु उपचार निरतौ प्राणत्यागं कृतवन्तौ। अत्रान्तरे भारत सर्वकारेण जलौघ प्रभावितेषु क्षेत्रेषु प्रचलत्सु रक्षणकार्येषु सहायतायै सहायता सामग्रीमादाय अपरं विमानद्वयं नेपालं प्रति प्रेषितम्। भगवतः श्रीकृष्णस्य जन्मोत्सवोपलक्ष्ये जन्माष्टमी पर्व अद्य सम्पूर्णे देशे धार्मिकोल्लासेन आचर्यते। अत्रावसरे भक्ताः उपवासं कुर्वन्ति, अनुष्ठानं विदधति, मन्दिरेषु च गच्छ।

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి కోటేశ్వరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
3: నాయనా సౌభద్రకుమారా, కయ్యము శేయరమ్మని త్రిగర్తులు పిల్వగా గెల్వబోయే మీ అయ్యా గురుండు రేణిక భయం విడే నన్వని తెత్తునంచుతానొయ్యన ఎందు జొత్తు ప్రళయోగ్రుడనంగా వెలుంగుచున్నవాడు అయ్యనఘాత్ముడు ఏది తెరువయ్యా వచింపు.

నిన్నటి దినమ్మురనే సత్యజిత్తు, సూర్యదత్తుడు మొదలగు పెక్కురు యోధులు మడసిరి తక్కిన వారు తమ యథాశక్తి పెనంగుదమన్నను. మాకెవ్వారి కభేజ్యమైన ఒక పద్మం వ్యూహ

అన్నా, ఎట్లు పోనేర్తుము? ఏవి కంగల్చద శత్రుసేన, సమరోర్విన్ క్రీడియున్ కృష్ణుడున్ ఢీకోకుండిన. ఉత్తదే ఉత్తదే యను వదంతి.

పాండవరైన కువలయ చంద్రికాసారా, కుమార దగ్గర లేరు మామయులు తండ్రియు, ద్రోణుని తోడు

త్రిపుర సుందర వందన చేసి మాట దక్కించుడి క్రమరల్ సుతు

భలే కుమార భలే. కులము నిలుపంగా నూరు కొడుకులేలా, ఒకడు చాలడే నీ వంటి యుక్కలుండు. ఊర కుక్కలు 10,000 చేర

హా కుమార, బోనులోబడిన కొదమ సింగము వైతివి కదా. ఓ భరద్వాజ, ఏండ్లు గడిచినను నీకు సైతమిట్టి దుర్బుద్ధి వడమిన చిన్నతనమ్మునందెడము చేయక రారా కిరీటి పుత్ర నాయన్న యటంచు ఎత్తి శిరమందున మూర్కొని తండ్రి కన్న పేరున్నది కలుగు మాడవగుదోయి చిరాయువు గమ్మటంచు నీవన్నది నీవే నీవే నేటిక యదార్థ.

భరత యాదవ కులాధార కుమార, నీ విపద్దశకు విమానచారులు సైతమిట్లు కుందుచున్నారో చూడు. కంసాది విమతుల కసిమ సంగిన వాడు అమేయ ప్రభావుండు మేనమామా. బట జరాసంధాది బలవత్రి

కనుల సొంపు ఆ మోము సింగారము ఆ మోకాల్ మీదికి జారు కేలు.

అదియును కాక. ఎదురు రాడేమి సౌభద్రుడేడి ఏడేయనుసు, అడుగు క్రీడికి నేనేమి ముడుగువాడా. కొడుకు నంపితి గురునకు జడిసి అనుసు, అతనితో పల్క నాకు నో

ఇంకెక్కడి కొడుకు? చదువు చెప్పు మనుచు సంధ్య నేర్పు మటంచు వేడి అప్ప

రథము తెగిన ఒండు రథమిచ్చు దిక్కును, విల్లు తెగిన ఒండు విల్ల సంగు దిక్కులేని దిక్కులేని వానికెక్కడి విజయంబు ముష్టి రణమికే.

కూలును పలువురేకమై కూల్చిరి ఘాత కులంచు ఎవడో వెడిదపు వార్త వించు విన్న కిరీటికి మేలు నిల్వదు ఈ గడబిడయేల వెనుక కారులు ప్రేలు రిపు వ్రజంబు పాల్వడుటకు మున్నే ఈ చెన్నటి ప్రాణము వా

మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థల శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి ధర్మరాజు పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి కోటేశ్వరరావు. హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పత్తి పంటలో పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా పత్తి విత్తన 50 నుండి 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశిస్తాయి. అలాగే పైరుగూడ, పూత, పింద, కాయల మీద కూడా పొగాకు లద్దె పురుగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. రసం పీల్చే పురుగుల్లో పేనుబంక ఆశించిన మొక్కలు 10 నుండి 20%, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 1/20, తామర పురుగు తల్లి పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే గనక వీటి వల్ల పంటకి నష్టపరిమితి స్థాయిగా మనం గమనించి నివారణ చర్యల్ని చేపట్టాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే పచ్చదోమను తట్టుకునే రకాలను సాగు చేయాలి. కిలో విత్తనానికి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా తగినంత జిగురు కలిపిన 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ 70 WS తో విత్తన శుద్ది చేసి విత్తినట్టయితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల్ని నివారించవచ్చు. కిలో విత్తనానికి 40 నుండి 50 గ్రాముల కార్బోసల్ఫాన్ 25 DS తో శుద్ది చేసి విత్తితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 SL నీరు 1:20 నిష్పత్తిలో మొక్క లేత కాండానికి బ్రష్తో పూసినట్టయితే రసం పీల్చే పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. ఈ పద్ధతి వల్ల పురుగుమందు ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు. చివరిగా అవసరాన్ని బట్టి లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 200 SL 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 5% వేపగింజల కషాయం లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్థిరాన్ 1.25 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు ఈ మోతాదులో మనం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ది చేసిన విత్తనాలను విత్తడానికి ముందు నీళ్లలో నానబెట్టకూడదు. రసం పీల్చే పురుగుల నివారణకి తొలి దశలో ఎక్కువసార్లు పురుగు మందుల్ని పిచికారీ చేయకూడదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి ఉంచితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అతుక్కుంటాయి. తెల్లదోమ ఆశించినప్పుడు పైరిథ్రాయిడ్ మందుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలి. తెల్లదోమను అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ మరియు 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. డైపెన్థురాన్ పచ్చదోమ మరియు తెల్లదోమల్ని అదుపులో ఉంచుతుంది.

అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 3 గ్రాముల నీళ్లలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. మొదటి 60 రోజుల వరకు నికోటినాయిడ్ తరగతికి చెందిన మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్, ఎసిటామిప్రిడ్ లేదా థయోమిథాక్స్ మందుల్ని పంట మీద పిచికారీ చేయకూడదు. ఈ పురుగు మందుల్ని వాడేటప్పుడు మందుల్ని మార్చి మార్చి వాడుకోవాలి. ఇక పత్తిలో పిండి నల్లి ఎక్కువగా ఆశించి ఈ మధ్యకాలంలో నష్టాన్ని కలగజేస్తోంది. పత్తి పంట నాశించే తల్లి పిల్ల పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు అలాగే కాయల నుండి కూడా రసాన్ని పిలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడిసబారిపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా కనిపిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయల్ని తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయలు కూడా పక్వానికి రాకుండా పగిలిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది. పిండి నల్లి ముఖ్యంగా కాలువగట్లు, పనికిరాని భూముల్లో ఉండే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తుంది. ఈ పురుగు పత్తి కట్టలను తీసిన తర్వాత పంట లేనప్పుడు ఇతర మొక్కలకి వ్యాపిస్తుంది. అంతేకాకుండా పురుగు సహజంగా గాలి, పక్షులు, పశువుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఆశించని ప్రాంతానికి సంచరించడం ద్వారా కూడా ఈ పురుగు ఇతర ప్రాంతాలకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇక పిండి నల్లి నివారణకి కలుపు మొక్కల్ని మనం ముఖ్యంగా వయ్యారిభామ, తుత్తూరుబెండ, పాయలాకు వంటి వాటిని పెరికి నాశనం చేయాలి. పత్తి తీసిన తర్వాత మోడుల్ని తీసేసి తగలబెట్టాలి. పత్తిని కార్చి పంటగా సాగు చేయకూడదు. తొలిదశలో ఆశించే పిండి నల్లిని మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని మొక్క లేత కాండానికి బ్రష్ ద్వారా పూయడం వల్ల పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 EC 3 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఎక్కువగా ఆశించి ఎండిపోయిన మొక్కల్ని పీకి తగలబెట్టాలి. మందుల్ని పిచికారీ చేసేటప్పుడు 1 ట్యాంక్కి 10 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ని కలిపి వాడుకోవాలి. ఇక పత్తిలో కాయ తొలిచే పురుగుల వల్ల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. 10% పూతకి నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకి ఒక పచ్చపురుగు గుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకి ఒక లద్దె పురుగు గుడ్ల సముదాయాన్ని గమనించినప్పుడు, 10% గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలని మనం గుర్తించినప్పుడు కాయ తొలిచే పురుగుల వల్ల పంటకి నష్టంగా భావించి దానికి నివారణ చర్యల్ని చేపట్టాలి. కాయ తొలిచే పురుగులకి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని గనక మనం చూసినట్టయితే పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. వేసవి దుక్కులు లోతుగా దున్నాలి. 25% సేంద్రీయ ఎరువులు, 75% రసాయన ఎరువులు వాడుకోవాలి. బొబ్బర, కొర్ర, సోయా చిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు ఇటువంటి పంటల్ని 1:2 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకోవాలి. చేను చుట్టూ 4 వరుసల జొన్న లేదా మొక్కజొన్న పంటని కంచె పంటగా వేయాలి. లద్దె పురుగుల్ని ఆకర్షించడానికి ఎకరానికి 50 ఆముదపు మొక్కల్ని చేనంతా అక్కడక్కడా నాటుకుని ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దె పురుగు గుడ్లని, జల్లెడ ఆకుల్ని ఏరి నాశనం చేయాలి. లద్దె పురుగుల వలసలని నియంత్రించడానికి చేను చుట్టూ అడుగులోతున చాలు తీసి ఫాలిడాల్ లేదా లిండేన్ పొడిమందుని చల్లుకోవాలి. శనగపచ్చ పురుగు లద్దె పురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టల్ని పెట్టాలి. ప్రతి బుట్టలో 3 రోజులు వరుసగా రోజుకు గులాబీ రంగు పురుగులు 1-8, శనగపచ్చ పురుగులు 1-10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడినట్టయితే గనక వెంటనే సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. విత్తిన 80 నుండి 100 రోజుల మధ్యకాలంలో శనగపచ్చ పురుగు సోకిన మొక్కల తలలు తుంచాలి. పురుగుల గుడ్లని, మొదటి దశ పిల్ల పురుగుల్ని నివారించడానికి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పురుగుల్ని తినే పక్షులు వాలడానికి వీలుగా టీ ఆకారపు కర్రల్ని లేదా పంగల కర్రల్ని ఎకరానికి సుమారుగా 1/10 నుండి 15 పెట్టుకోవాలి. పురుగుల నష్ట పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ నీటికి క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్ప్ 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పచ్చపురుగు గుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్ప్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. ఒకే మందుని ఎక్కువసార్లు పిచికారీ చేయకుండా మందుల్ని మార్చి వాడుకోవాలి. పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 3వ దశ దాటిన పచ్చపురుగుల్ని చేతితో ఏరివేసి లీటర్ నీటికి ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజియోట్ 0.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగుల్ని నియంత్రించడానికి

0: ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్ని పాటిస్తూ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ నవల్ యూరాన్ లేదా లుఫెన్ యూరాన్ 1.5 గ్రాములు థయోడికార్బ్ని పిచికారీ చేయాలి. 3వ దశలో మనం లద్ద పురుగులను అదుపు చేయడానికి విషపేరని ఉపయోగించాలి. ఇక పత్తిలో గులాబీ రంగు కాయతొలిచే పురుగుల వల్ల కూడా ఈ మధ్యకాలంలో నష్టం అనేది విపరీతంగా జరుగుతోంది. పొలంలో అక్కడక్కడ 50 పువ్వుల్ని గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డిపూలు ఉన్నట్టయితే, లేదా పొలంలో అక్కడక్కడ 1 మొక్కకి 1 కాయ చొప్పున 20 కాయల్ని సేకరించి కోసి చూసినప్పుడు 20 కాయలకు 2 గొంగళి పురుగుల్ని గనక మనం గమనించినట్లయితే నష్ట పరిమితి స్థాయిగా నిర్ధారించుకుని సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలని మనం పరిశీలించినట్టయితే గుడ్డిపూలు ఉన్నప్పుడు, అలాగే కాయ పైభాగంలో పురుగు బయటికి వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం, అలాగే కాయ తొనల మధ్య గోడల మీద గుండ్రటి రంధ్రం ఉన్నప్పుడు, అలాగే గుడ్డి పత్తి అలాగే రంగు మారిన పత్తి మనకు కనబడినప్పుడు కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉనికిని మనం గమనించవచ్చు. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. ప్రధాన పత్తి పంట పూర్తయిన తర్వాత పంట విరామాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని 6 నెలలకు మించి పొడిగించకుండా తీసేయాలి. పంటకాలం పొడిగించడం వల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతి పంట తొలిదశలో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పత్తి తీతల తర్వాత చేనులో గొర్రెల్ని, మేకల్ని, అలాగే పశువుల్ని మేపాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వివిధ పంటలలో సేంద్రియ పద్ధతులతో చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం, జానపద గీతం, సునాముకి ఆకు ఉపయోగాలు గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఐఆర్డీఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్ గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో జనసామాన్యంలో సైన్స్ డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం. 8:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 కురు పాండవాభ్యుదయం హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి. మీరింతవరకు ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: సత్య. మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది, అడుగడుగున అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే
1: హే గురు, జర చూసినడు అటు ఇటు చూసినడు, కింద పోయిన చూసినడు, అడుగడుగున చూసినడు. హే గురు,
0: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్ 17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన ఈఓఎస్ 05 ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున ఈఓఎస్ 05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశమిస్తూ, భారత ఇటలీ దేశాలు రెండు ఆసియా యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డి వేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నేతృత్వాలు అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7,67,00,000 రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19,24,00,000 రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15,45,00,000 రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5,348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలు తయారు చేసి మహారాష్టలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3,308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణ

0: తో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. డెన్మార్క్ చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా నాలుగోసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60-62 పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వివిధ పంటల్లో సేంద్రియ పద్ధతులతో చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం వింటారు.
1: ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ ఎరువులు లేదా పురుగు మందులు లేదా జన్యుపరంగా మార్పు చెందిన విత్తనాలు వంటి రసాయనాలను వాడకుండా కేవలం సేంద్రియ పదార్థాలు అయినటువంటి జీవన ఎరువులు గాని జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి నేల సారవంతాన్ని మరియు పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక సుస్థిర వ్యవసాయ పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయాన్ని పర్యావరణ వ్యవసాయం లేదా జీవ వ్యవసాయం అని కూడా మనము పిలుస్తూ ఉంటాం. సేంద్రియ వ్యవసాయం మన భారతదేశానికి కొత్తేమీ కాదు. ఎందుకంటే మన పూర్వీకులు కాలంలో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు లేని కాలంలోనే కేవలం సేంద్రియ ఎరువులతోనే మనము పంటలు పండించేవాళ్ళం. హరిత విప్లవం కాలం తర్వాత రసాయన ఎరువుల వాడకం ప్రారంభమై క్రమేపీ వాటి వాడకం పెరిగి కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. రసాయనిక ఎరువులు మాత్రమే కాకుండా పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు మరియు పంటలు ఏపుగా పెరగడానికి కృత్రిమ హార్మోన్ల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను, పచ్చరొట్టె ఎరువులను, పంట అవశేషాలను నేలకు అందించమని మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా సమగ్ర పంట విధానాలను పక్కన పెట్టి కేవలం రసాయనాలతో మాత్రమే మొక్కకు పోషణ అందిస్తూ నేల ఆరోగ్యాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. ఈ నేల, నీటిలో, పంట ఉత్పత్తులలో అనేక హానికర రసాయన అవశేషాలు చేరడం అనేది చాలా ఆందోళన చెందవలసిన అంశం. అయితే ఈ విధమైన పరిణామాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగే జనాభా, ఆహార భద్రతకు గాను అధిక దిగుబడినిచ్చే వంగడాలు లేదా సంకర సాగు, వాటి పోషణకు ఎక్కువగా పోషకాలు అందించే రసాయనిక ఎరువుల వినియోగము, అధిక రసాయనాల చీడపీడల ఉధృతి పెరగడము, వాటి నివారణకు అధిక పురుగు మందులను వాడడము, పశు సంపద తగ్గి సేంద్రియ ఎరువుల లభ్యత తగ్గడం, సేంద్రియ ఎరువులతో పోలిస్తే రసాయన ఎరువుల ప్రభావం పంటలపై అధికంగా మరియు వెంటనే కనిపించడం, రసాయనిక ఎరువులతో పోలిస్తే సేంద్రియ ఎరువులను ఎక్కువ మోతాదులో వినియోగించాల్సిన రావటం, వాటి రవాణాకు అయ్యే ఖర్చు, సొంత సేద్యం తగ్గి కౌలు సేద్యం పెరగడం, ఇటువంటి కారణాలన్నీ కూడా రైతు తన సేద్య విధానాలను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పరిణామాలు చూసినట్లయితే ముఖ్యంగా నేల, నీరు, వాతావరణం కాలుష్యం అవడంతో పాటుగా మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఈ రసాయనిక అవశేషాలు, విషపూరిత పదార్థాలు చేరడం అనేది మానవ ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. అయితే ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా దశల వారీగా రైతు సేంద్రియ సాగు విధానాలను అలవాటు చేసుకుంటూ రసాయనిక సేద్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన పద్ధతులు ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే, సేంద్రియ వ్యవసాయంలో మనం ఎలాంటి రసాయనిక పురుగు మందులు కానీ తెగుళ్ళు మందు కానీ వినియోగించవు. పంట పోషణతో పాటు నేల పరిరక్షణకు మనము ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉంటాం. నేల మరియు పంట పోషణకు తప్పనిసరిగా మనము సేంద్రియ ఎరువులు లేదా జీవన ఎరువులు, పచ్చరొట్టె ఎరువులు అలాంటివన్నీ కూడా మనము నూనె చెక్కలు కానీ, ఆముదపు చెక్క కానీ, వేప చెక్కలు కానీ, సో ఇలాంటి పదార్థాలన్నీ కూడా మనము నేలకి అందిస్తూ ఉంటాం. నేల సంరక్షణకు అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా అవసరం మేరకే నేలని దున్నడము, నేల కోతను అరిగడుతూ నేల మరియు నీటి సంరక్షణ చర్యలు చేపడుతూ ఉండాలి. వ్యవసాయంతో పాటు పశుపోషణకు కూడా ఇక్కడ మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పంట వ్యర్థాలను కాల్చకుండా తిరిగి మనము నేలకే అందించగలగాలి. పూర్తిగా కుళ్ళిన సేంద్రియ ఎరువులే మనము వినియోగించాలి. పంటకు ఉపయోగించే ప్రతి పదార్థం కూడా స్వయంగా రైతే తయారు చేసుకొని వినియోగించుకోవాలి. పరిశుభ్రమైన సాగు పద్ధతులు అవలంబిస్తూ చీడపీడలకు ఆవాసం కల్పించే మరియు పంట పోషకాలను హరించే కలుపును మనము నిర్మూలించుకోవాలి. పంటకు మురుగునీరు ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు మరియు పంట పొలాల్లో మురుగునీరు లేకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా చీడపీడల నియంత్రణకి ఏంటి అంటే రసాయనిక మందులు కాకుండా జంతు మరియు వృక్ష సంబంధ క్రిమి సంహారకాలు లేదా జీవ నియంత్రణ సూక్ష్మజీవులను మరియు యాంత్రిక పద్ధతులను అవలంబించాలి. లింగాకర్షక బుట్టలు వాడుకోవడం అలాంటివి మనము ఈ సేంద్రియ సాగు పద్ధతిలో మనము అవలంబించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అంటే పర్యావరణ స్థిరత్వం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మరియు సేంద్రియ పదార్థాలను పెంచడం ద్వారా నేల నిర్మాణం మరియు సారం పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు. సేంద్రియ ఉత్పత్తులు హానికరమైన రసాయన అవశేషాలు లేకుండా ఉంటాయి. మనకి నాణ్యమైన అవశేష రహిత పంట ఉత్పత్తులు పొందే ఆస్కారం ఉంటుంది. మరియు మనము రైతులు ఏంటి అంటే రసాయన ఎరువులపైన డబ్బు అనేది మనం కొంతవరకు ఆదా చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్ళు అయితే మాత్రం మనకి సేంద్రియ వ్యవసాయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే తొలి దశలో తక్కువ దిగుబడి. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయంలో తరచుగా మనకి తక్కువ దిగుబడి దారితీస్తుంది. ఇది ఆహార భద్రతకు కొంతవరకు మరియు రైతు ఆదాయంపై కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. మరియు మార్కెట్ అందుబాటు. సేంద్రియ ఉత్పత్తులకి ఎంత డిమాండ్ పెరుగుతుంది

ఉన్నప్పటికీ మార్కెట్ మార్గాలు మాత్రం ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉన్నాయి. ఈ సేంద్రియ వ్యవసాయంలో సర్టిఫికేషన్ మరియు సమ్మతి అనేది కూడా ఒక ప్రధాన సవాలు. ఎందుకు అంటే సేంద్రియ సర్టిఫికేషన్ పొందడం అనేది కఠినమైన ప్రమాణాలను కలిగి ఉంటుంది మరియు కొంతవరకు ఖరీదైనది మరియు సమయం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఇవి చిన్న తరహా రైతులకు కొంత అడ్డంకిగా మారుతుంది. వరిలో ముఖ్యంగా మనకి ఈ సేంద్రియ వ్యవసాయంలో వివిధ పంటల్లో ప్రధానంగా మన కృష్ణా జిల్లాలో సాగు చేసే వరిలో చీడపీడల యాజమాన్యంలో ఎలా మనము అవలంబించాలి అన్నది తెలుసుకుందాం. వరిని ప్రధానంగా ఆశించే పురుగుల్లో ఒకటి కాండం తొలుచు పురుగు, రెండు ఆకుముడత పురుగు, మూడు దోమపోటు, సుడిదోమ. కాండం తొలుచు పురుగు వల్ల ఏంటి అంటే మనకి అంటే రెండు దశల్లో మనకి ఇది నష్టాన్ని కలుగజేస్తూ ఉంటది. తొలి దశలో మనకి మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది పిలకలు పెట్టే దశలో. అలానే ఈనిక దశలో మనకి కాండం తొలుచు పురుగు ఉధృతి గమనించినట్లయితే మనకి తెల్ల కంకి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం యాజమాన్యం చేపట్టడానికి నాటే ముందుగా నారు కొనలను తుంచి నాటుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు యొక్క గుడ్ల సముదాయాన్ని నివారించుకోవచ్చు. అధికంగా ఉన్న నారుని మనము నేలలో కలియదున్నుకోవాలి. పురుగు ఉనికి మరియు ఉధృతి తెలుసుకోవడానికి ఎకరానికి 8 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు అమర్చుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మగ పురుగులు ఆ ల్యూరుకు ఆకర్షితమై ఆ బుట్టల్లో పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కాండం తొలుచు పురుగు యొక్క ఉనికి మరియు ఉధృతిని గమనించుకోవచ్చు. 40 వరకు కూడా ఎకరానికి పక్షి స్థావరాలను ఏర్పరచడం ద్వారా పక్షులు లద్దె పురుగుల్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరాకు 40,000 చొప్పున గుడ్ల సముదాయం ఉన్న కార్డులను 3 నాటిన 20 నుండి కూడా పొలంలో మనం విడుదల చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవే కాకుండా మనము పశువుల పేడ 5 పశువుల మూత్రం 5 ఒక 4 పాటు బాగా మురగబెట్టి తర్వాత 150 సున్నాన్ని మనం అందులో కలుపుకొని 100 నీటిలో ఈ మిశ్రమాన్ని అంతా కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు ఉధృతి మనము తగ్గించుకోవచ్చు. తర్వాత ఆకుముడత పురుగు. ఆకుముడత పురుగుకి యాజమాన్యం చేపట్టడానికి ముందుగా మనం వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, తద్వారా ఏంటి అంటే సుప్తావస్థలో ఉన్న పురుగు యొక్క గుడ్ల సముదాయాలు కానీ లేదా కోశస్థ దశలు కానీ మనము నివారించుకోవచ్చు. వేప నూనె 1500 అయితే గనక 5 ml నీటికి చొప్పున కలుపుకొని నాటిన 20 మరియు 30 టైంలో మనము పిచికారీ చేసుకోవాలి. బాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా సంబంధిత జీవరసాయనాన్ని 2 ml నీటికి చొప్పున కలుపుకొని 30-40 మధ్య పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగును నివారించుకోవచ్చు. అలానే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 చొప్పున గుడ్ల సముదాయం ఉన్న కార్డులను 3 నాటిన 15 నుండి పొలంలో మనం విడుదల చేసుకున్నట్లయితే ఆకుముడత పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవి రెండే కాకుండా మరొక ప్రధాన సమస్య ఏంటి అంటే సుడిదోమ. ఈ దోమను నివారించడానికి దోమను తట్టుకునే రకాలను మనము ఎన్నుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. దోమపోటు నివారణలో కాలిబాటలు తీయడం, ముఖ్యంగా ప్రతి 2 నాటు వేసినప్పుడు ఒక 20 cm వరకైనా కాలిబాటలు తీసుకోవాలి. తద్వారా నాటిన మొక్కలకు పిలకలు పెట్టేటప్పుడు గాలి వెలుతురు బాగా తగిలి పిలకలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అలానే దోమ ఉధృతి కూడా కొంతవరకు తగ్గుతుంది. పొలానికి నీరు గట్టడం ఆపి లేదా అరపాదరపా ఆరబెడుతూ ఉండాలి. మెటారైజియం ఎనైసోప్లియే లేదా బెవేరియా బెసియానా వంటి శిలీంద్ర జాతికి చెందిన జీవరసాయనాలను 1 L 5 చొప్పున కలుపుకొని 2 పిచికారీ చేసుకోవాలి. లేదా వేప సంబంధిత వేప నూనె గానీ
1500 ppm అయితే గనక 5 మిల్లీ లీటర్లు

లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనము పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సేంద్రియ పద్ధతులతో వరిలో ఆశించే చీడ పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెగుల విషయానికి వస్తే గనక ముఖ్యంగా వరిలో అగ్గి తెగులు, పొడ తెగులు, దుబ్బుకుళ్ళు తెగులు, ఆకు ఎండు తెగులు అనేవి మనకి ప్రధాన సమస్యలు. కాండం కుళ్ళు లేదా దుబ్బుకుళ్ళు తెగులు నివారణకు పొలంలో నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలి. మురుగునీరుని బయటకు తీసివేసి పొలాన్ని అడపాదడప ఎండబెడుతూ ఉండాలి. సేంద్రియ ఎరువులను నేలకు అందిస్తూ ఉండాలి. తద్వారా తెగులు ఉధృతిని మనం కొంతవరకు కూడా తగ్గించుకోవచ్చు. కాండం కుళ్ళు తెగులు లేదా ఆకు కుళ్ళు తెగులు నివారణకు మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం ఈ రెండింటిని మిశ్రమంతో మనము తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే, 1 కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో బాగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపి 100 గ్రాముల సున్నం కలుపుకొని 100 లీటర్ల నీటికి ఇది మిశ్రమాన్ని చేసుకొని మనం ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవచ్చు. అగ్గి తెగులు విషయానికి వస్తే తెగులు సోకిన మొక్కలను పీకివేసి పైపాటుగా సేంద్రియ ఎరువులను వాడుకోవాల్సి ఉంటుంది. మజ్జిగ 1 లీటర్ చొప్పున మరియు పశువుల మూత్రం 1 లీటరు ఈ రెండింటినీ కలిపి 8 లీటర్ల నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవ నియంత్రణ బ్యాక్టీరియా ద్వారా కూడా మనము ఈ అగ్గి తెగులు, పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు వంటి వివిధ తెగుళ్లను మనము నివారించుకోవచ్చు. విత్తన శుద్ధి రూపంలో అయితే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పొడి మందును 10 గ్రాములు చొప్పున కేజీ విత్తనానికి పట్టించుకొని మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే 2 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 80 కేజీల పసుపుల ఎరువు మరియు 20 కేజీల వేప పిండిలో కలుపుకొని వృద్ధి చేసుకొని మనము ఎకరా పొలానికి అందించుకోవచ్చు. ఈ విధంగా మనము సేంద్రియ పద్ధతుల్లో వరిలో ఆశించే చీడ పురుగులు కానీ తెగుళ్ళు కానీ మనము నివారించుకోవచ్చు. తదుపరి ఏంటి అంటే మినుము పంట. ఈ మినుము పంటలో ఏ విధంగా మనం చీడపీడల యాజమాన్యాన్ని చేపట్టవచ్చు అంటే, ముఖ్యంగా మినుములో తామర పురుగులు. ఈ తామర పురుగులు మనకి మొక్క తొలి దశలో మనకి లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుంచి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. వీటి వలన ఏంటి అంటే, ఇవి ఆకుల నుంచి రసం పీల్చడమే కాకుండా ఆకు ముడత వైరస్ అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాప్తి చెందుతుంది. వీటి నివారణకు మనకి బాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా సంబంధిత జీవరసాయనాన్ని 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని 3 సార్లు మనము పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు అంటే పూతకు ముందు ఒకసారి, పూత సమయంలో ఒకసారి మరియు పూత తర్వాత, ఈ 3 దశల్లో కూడా మనము పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రసం పీల్చు పురుగుల యాజమాన్యంలో ముందుగా చేపట్టాల్సిన విషయం ఏంటి అంటే, 1 జిగురట్టలు పెట్టుకోవడం. ఎకరానికి 10 పసుపు రంగు జిగురట్టలు మరియు 10 నీలం రంగు జిగురట్టలు, మొత్తంగా 20 జిగురట్టలను మనం పొలంలో అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే రసం పీల్చు పురుగుల ఉధృతిని కొంతవరకు మనము తగ్గించుకోవచ్చు. మినుములో ప్రధాన సమస్య ఇంకొకటి ఏంటి అంటే తెల్లదోమ. ఈ తెల్లదోమ ద్వారా మనకి ఎల్లో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకి LBG 752 కానీ, LBG 787, కొత్తగా LBG 884, LBG 904, LBG 932. అవే కాకుండా మనకి తిరుపతి పరిశోధన స్థానం నుంచి TBG 104 వంటి రకాలను మనం సాగు చేసుకుంటూ ఉండాలి. విత్తిన 20 రోజులకు రసం పీల్చు పురుగుల ద్వారా వైరస్ ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నియంత్రణకు వేప నూనె 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా మనము పశువుల మూత్రము, పచ్చిమిర్చి మరియు వేపాకుల కషాయం ఎకరానికి 3 నుంచి 4 లీటర్ల చొప్పున 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలకు పిచికారీ చేయడం ద్వారా కూడా మనము ఈ రసం పీల్చు పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగుకి వేసవి దుక్కులనేది తప్పు

0: తప్పనిసరిగా చేసుకోవాలి. పంట మార్పిడి చేసుకోవాలి. ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా మనకి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటి అంటే పురుగు యొక్క ఉనికి మరియు ఉధృతిని గమనించుకోవచ్చు. ఇవే కాకుండా ఒక 20 చొప్పున పక్షి స్థావరాలను కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. అలానే బాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాన్ని 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని 3 దశలలో అంటే పూతకు ముందు, పూత సమయంలో మరియు పూత తర్వాత మనము పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి మనకి తెగుళ్ల విషయానికి వస్తే బూడిద తెగులు ఒక సమస్య. ఈ తెగులు మనకి ఎప్పుడంటే విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద జల్లినట్టుగా బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడుతూ ఉంటుంది. క్రమేపీ ఆ మచ్చలు ఏంటి అంటే పెద్దవై కింది భాగాలకు మరియు కొమ్మల పైన కాయలకు కూడా వ్యాపిస్తుంది. సో రబీ కాలంలో సాగు చేసే మినుములో మనకి ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీటి నివారణకి ఏంటి అంటే మనం పుల్లటి మజ్జిగ ఒక 6 లీటర్ల పుల్లటి మజ్జిగను తీసుకొని అందులో ఒక 100 గ్రాముల ఇంగువని కలుపుకొని సుమారు 100 లీటర్ల నీటికి ఈ మిశ్రమాన్ని చేకూర్చి ఎకరా పొలానికి ఒక 10 రోజుల వ్యవధిలో మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేయడం ద్వారా కూడా మనము ఈ తెగుల్ని కొంతవరకు కూడా నివారించుకోవచ్చు. మెత్తగా పొడి చేసిన శొంఠిని సుమారు 200 గ్రాముల శొంఠి పొడిని 2 లీటర్ల నీటిలో తీసుకొని బాగా మరగబెట్టి వేరొక గిన్నెలో 4 నుంచి 5 లీటర్ల పాలు తీసుకొని వేడి చేసి చల్లారిన తర్వాత ఈ శొంఠి మిశ్రమాన్ని పాలకి కలిపి ఆ మొత్తం మిశ్రమాన్ని ఎకరా పొలానికి సరిపడా 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనము ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులు ఉధృతిని మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో ఇంకా తదుపరి ఏంటి అంటే మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ఏంటి అంటే మనకి మేజర్గా కాండం తొలుచు పురుగు మరియు కత్తెర పురుగు అనేవి సమస్యలు. కాండం తొలుచు పురుగు నివారణకు ఏంటి అంటే ముఖ్యంగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం. తద్వారా ఏంటి అంటే నేలలో ఉండే పురుగు యొక్క గుడ్ల కానీ అలానే కోశిష్ట దశలను కానీ మనము ఎండ తాకిడికి కొంతవరకు కూడా వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ పురుగు ఆశించడం వల్ల మొవ్వు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎండిన మొవ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని పీకి నాశనం చేయాలి. అంతర పంటగా ధాన్యం జాతి కాని పంటలను ఎంచుకోవాలి. అంతర పంటగా వేరే జాతికి చెందిన పంటలను మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన్న జీవిని 20,000 గుడ్ల సముదాయం ఉన్న కార్డులను 4 దఫాలుగా మనము మొలక వచ్చిన 7వ రోజు నుండి పొలంలో మనము విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. పురుగు ఉధృతి తెలుసుకోవడానికి మరియు నివారణకు ఎకరానికి 8 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. అలానే వేప నూనె 1500 ppm చొప్పున వేప నూనె గనక తీసుకున్నట్లయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనము ఎకరా పొలంకి పిచికారీ చేసుకోవాలి 20 నుంచి 30 రోజుల మధ్య. పశువుల పేడ 5 కిలోలు, పశువుల మూత్రం 5 లీటర్లు అలానే 4 రోజులు బాగా మురగబెట్టి తర్వాత దానికి 150 గ్రాముల సున్నాన్ని కలుపుకొని వీటి ఈ మిశ్రమాన్ని అంతటిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని మనము ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే సమగ్ర యాజమాన్యం కేవలం రసాయనాలపైనే ఆధారపడకుండా వివిధ సాగు పద్ధతుల్లో కొంత మార్పులు చేకూర్చుకోవడం వల్ల అంటే దుక్కు వేసవి దుక్కులు చేసుకోవడం, లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించడంలో చీడపీడల యాజమాన్యం చేపట్టడం ద్వారా సాగు పద్ధతులను అవలంబించడం వల్ల ఏంటి అంటే కొంతవరకు మనము రసాయన అవశేషాలు లేని నాణ్యమైన పంట ఉత్పత్తుల్ని పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సేంద్రీయ వ్యవసాయం దిశగా కొంతవరకు మొగ్గు చూపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.
1: వివిధ పంటల్లో సేంద్రీయ పద్ధతులతో చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కె రేవతి గారి ప్రసంగం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సునాముఖి ఆకు ఉపయోగాల గురించి తెలుసుకుంటారు. సునాముఖి ఆకు అనేది 1 మీటర్ ఎత్తు పెరిగే బహువార్షిక పొద. దీనిని నేల తంగేడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సునాముఖి మొక్కలు బాగా పెరగాలి అంటే సూర్యరశ్మి అవసరమవుతుంది. వెచ్చటి పొడిగా ఉండే వాతావరణం ఈ సునాముఖి సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ వర్షపాతం, మిక్కిలి చల్లటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు ఈ సునాముఖి సాగుకు పనికిరావు. వర్షాధారంగా కూడా సాగు చేసుకోవచ్చు. అంటే జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య 25 నుండి 40 సెంటీమీటర్ల వర్షపాతం కనుక ఉంటే దిగుబడి బాగుంటుంది. దీనివల్ల అనేక రకాల ఉపయోగాలున్నాయి. వాటిలో ఆకులు, కాయలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. సెన్నోసైడ్ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది. ఆకులు చేదుగా ఉంటాయి. కాలేయం పనితీరును ఈ ఆకులు మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా జ్వర నివారణిగాను, కఫాన్ని తగ్గించేదిగాను, విరోచనకారిగాను, మలబద్ధక నివారణిగాను, ఉదర సంబంధిత వ్యాధులను నివారించేందుకుగాను పనిచేస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు, కుష్టు, రొమ్ము పడిశం, అజీర్తి, రక్తహీనత, కామెర్లు, బొల్లి మచ్చలు, టైఫాయిడ్ జ్వరం, జీర్ణాశయంలో పురుగులు, ఇలాంటి వ్యాధుల నివారణలో కూడా ఈ సునాముఖి ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ సునాముఖి ఆకును రైతులు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని తీసుకోవటానికి వీలవుతుంది. మీరింతవరకు సునాముఖి

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్ ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
3: అవునవును
2: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రమే కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటేంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ ఏమంటే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
2: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
3: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదన్నమాట.
2: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్లో జిఎస్టీని తొలగించారు.
3: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
2: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?

0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దీనికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు తీర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది. అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది. సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP లు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
1: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు. ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది. దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని

0: దీంట్లో తీసుకోవచ్చు,
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు
0: కవర్
1: అన్నట్టు.
0: చేయొచ్చండి.
1: ఓకే.
0: అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి అంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ కావాలనుకుంటారు, వారికి ఉచిత వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్నీ మేము హాస్పిటలైజేషన్ అయితే అన్నీ కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనం మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు
1: అంటే
0: చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం
0: ప్రీమియం కూడా
1: తక్కువ
0: తక్కువ ఉంటుంది.
1: పడుతుంది.
0: అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దగ్గుతాయని మా అభిప్రాయం అండి.
1: సార్ నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే
0: అంటే
1: సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్లు కానీ, ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక ఎఫ్డి కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
1: సార్ ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు మీరు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి
1: చాలా మంచి
0: పెట్టాల్సిన
1: విషయం సార్.
0: చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాం. అంచేత మీరు ఈ
1: అవును.
0: ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్ మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్ ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 కానీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను ఇంకా ఎక్కువ.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 1,00,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది,
1: అంటే 12%
0: 12%
1: పెరుగుతుంది.
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆరోగ్యం బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానం చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిలు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుక్కుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారు
1: తోడ్పడతారు
0: అని నా నమ్మకం.
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలాగా అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా, దానికి కాంప్రహెన్సివ్

0: కవరింగ్ ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో జీరో డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్, అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించటం కానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో, ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ అని, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి.
1: ఓకే,
0: దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్నీ కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో జనసామాన్యంలో సైన్స్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం వింటారు.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నిత్య జీవితంలో అనేక విషయాలు అలా ఎందుకు జరుగుతాయి అని అనిపిస్తుంది. ఉదాహరణకి అత్తిపత్తి, టచ్ మీ నాట్ ప్లాంట్, చేయి కానీ ఏదైనా జంతువు కానీ వస్తువు కానీ తగలగానే ముడుచుకుపోతుంది ఎందుకు? ఇది మనకు అందరికీ గమనించినప్పుడు అనిపించే విషయం. అప్పుడప్పుడు కొన్ని బావుల్లో కానీ, బోరు బావుల్లో, అలాగే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది ఎందుకు? అలాగే అన్ని సముద్రాల నీరు ఒకే రకమైన ఉపదానాన్ని కలిగి ఉంటాయా? స్వాతి చినుకు ముత్యమవుతుందా? మొసలి కన్నీరు ఎందుకు కారుస్తుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. వీటి వెనక ఏదైనా కారణం ఉందా? ఉంటే దానికి విజ్ఞాన శాస్త్రం ఏమని సమాధానం చెప్తుంది? వీటిని ఎలా వివరిస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఏదన్నా గార్డెన్లోకి, అంటే చిన్న ఉద్యానవనంలోకి వెళ్ళినా, బయట పొలాల్లోకి వెళ్ళినప్పుడు మనకు కనిపించే ఆకు అత్తిపత్తి ఆకు. దీన్నే సిగ్గరి ఆకు అంటారు. టచ్ మీ నాట్ ప్లాంట్ అనేటువంటిది మనం ఇంగ్లీష్లో దీన్ని అంటూ ఉంటారు. శాస్త్రీయ నామం వచ్చి మిమోసా పుడిక. ఈ యొక్క ఆకులని మనం తాకిన ఆ మొక్కకి ఏదన్నా పులతో కానీ, జంతువు కానీ దాని దగ్గరగా వెళ్ళినప్పుడు వెంటనే దాని ఆకుల్లోనికి కొన్ని విద్యుత్ తరంగాలు సెల్స్ ద్వారా ప్రయాణిస్తాయి. ఈ సెల్స్ ద్వారా వెళ్ళిన విద్యుత్ తరంగాలు ఆకుల్లో ఉన్న పొటాషియం అయాన్ మరియు నీటిని వెనువెంటనే కాండంలోకి పంపుతాయి. ఒక్కసారిగా సంభవించే ఈ రసాయన నీటి అసమతుల్యం కారణంగా ఆకులు ముడతబడి ముళ్ళ పొదను తలపిస్తాయి. అక్కడి నుంచి ఏ జంతువు అయినా పారిపోవాల్సిందే. ఇది దీనికి కారణం. శాస్త్రీయంగా చూసినట్టయితే సైటోప్లాజం నుండి ఎపోప్లాస్టర్లోకి నీరు, పొటాషియం ఒక్కసారిగా పంపబడటం వల్ల ఆకులన్నీ దగ్గరగా ముడుచుకుపోయి ముళ్ళను తలపిస్తాయి. ఈ మొక్క ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. వీటిలోని ఆల్కలాయిడ్స్, ఫ్లెవనాయిడ్ సి, గ్లైసాయిడ్స్, 10% ఉండే టానిన్, వీటిని వేళ్ళు కూడా చాలా ప్రధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి మనిషి శరీరంలో ఎడ్రినల్ లాంటి ఒక రసాయనం టానిన్ని కలిగి ఉండటం చేత ఈ మొక్కలకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఆయుర్వేదంలో ఉంది. ఈ మొక్కల ఆకులు మనం తాకటం వల్ల ముడుచుకుపోవటాన్ని థిగ్మోట్రోపిజం అంటారు. అనగా యాంత్రికమైనటువంటి

వంటి ఒక స్పందనకు స్పందించే గుణం. ఈ స్పందించే లక్షణం నులి తీగలు లేదా లేత తీగలు వంటి మొక్కల్లో కూడా అనేక రకాలుగా ఉంటా ఉంటాయి. ఈ ట్రోపిజం ముఖ్యంగా చాలా రకాలుగా ఉంటుంది. మొట్టమొదటి దాన్ని ఫోటోట్రోపిజం అంటారు, అంటే కాంతి వైపుకి మొక్కలు వంగటం.

అరటి గెలలు గాని కాయలు గాని చెట్నుంచి వేలాడే తత్వాన్ని జియోట్రోపిజం అంటారు. ఇలాగే కెమోట్రోపిజం కొన్ని రసాయనాలకు స్పందించే స్వభావం కలిగి ఉండటం. హైడ్రోట్రోపిజం మొక్కలు నీటి లభ్యత ఎక్కడుంటే అక్కడికి వాటి వేర్లని మరల్చటం, నీరు ఎక్కువగా లభ్యమైనప్పుడు వేర్లు కుళ్ళిపోకుండా చెట్టు పాడైపోకుండా ఉండటానికి ఆకులు పండిపోయినట్టుగా మారి రాలిపోయేటి చేయటం. అలాగే నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు కూడా తమ ఆకులను అవి రాల్చేస్తాయి, ముఖ్యంగా ఈ శిశిర ఋతువులు లాంటి వాటిల్లో. ట్రామాట్రోపిజం, ఈ ట్రామా అంటే ఏదైనా చెట్టు గాయమైనప్పుడు గొడ్డలు వేటు పడిన, వేరులు కత్తిరించబడిన దానికి ప్రతిస్పందించే లక్షణాన్ని ట్రామాట్రోపిజం అంటారు. అలాగే గ్యాల్వనోట్రోపిజం లేదా ఎలక్ట్రోట్రోపిజం, ఇది విద్యుత్ సంకేతాలకు స్పందించేటువంటి లక్షణం కలిగి ఉండటం. సో మొక్కల్ని మనం గమనించినట్టయితే జగదీష్ చంద్రబోస్ అనేటువంటి శాస్త్రవేత్త క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం ద్వారా మనుషులకు ఏ విధమైన స్పందనలుంటాయో మొక్కల్లో కూడా అనేక స్పందనలుంటాయని రుజువు చేశారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, తాకితే అత్తిపత్తి ముడుచుకున్నట్టే మొక్కలకు కూడా స్పందనలుంటాయి. తస్మాత్ జాగ్రత్త, మీరు సరదాగా చేసే పనులు ఆ మొక్కలకి ఆందోళన కలిగించవచ్చు, వాటికి ప్రాణ సంకటం కావచ్చు. అదేవిధంగా మనం సముద్రం నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది, బావుల్లో నీరు కూడా ఒక్కొక్కసారి ఉప్పగా ఉండొచ్చు, ఈ ఉప్పదానానికి కారణమేంటి అని ఆలోచిస్తే భూమి మీద నుంచి వర్షం పడినప్పుడు నదుల ద్వారా వివిధ ప్రదేశాల నుండి నీరు కాలువల ద్వారా వాగుల ద్వారా అవి భూమి మీద నుంచి వాగుల్లోనికి వంకల్లోనికి చెరువుల్లోనికి నదుల్లోనికి చేరినప్పుడు వర్షంతో పాటు మట్టి అనేక రకాల లవణాలు రాళ్ళు ఈ గాలి ద్వారా, విదరింగ్ ఆఫ్ రాక్స్ అంటాం, అంటే వర్షం వల్ల కానీ గాలి వల్ల కానీ రాళ్ళు అరిగినప్పుడు ఆ రాళ్ల ద్వారా వచ్చినటువంటి అనేక లవణాలు ఈ నీటి ద్వారా సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరినప్పుడు లేదా భూమి లోపలికి ఇంకినప్పుడు ఆ లవణాల గాఢత పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే సముద్రం ఉపరితలం మీద నీరు నిరంతరం ఆవిరవుతూ ఉంటుంది. నీరు ఆవిరైనప్పుడల్లా ఈ గాఢత పెరుగుతూ ఉంటుంది. ఈ గాఢత కారణంగానే సముద్రాల్లోని నీరు ఉపదానాన్ని కలిగి ఉంటాయి. ఈ ఉపదనం శాతం అతి తక్కువగా అంటే మనకి సాధారణంగా బాల్టిక్ సముద్రంలో 7-8%, అంటే 7-8 grams సాల్ట్ మాత్రమే అతి తక్కువ ఉపదనం కలిగి ఉన్నటువంటి సముద్రం బాల్టిక్ సముద్రం. అతి ఎక్కువ ఉప్పగా ఉండేటువంటి సముద్రం అట్లాంటిక్ ఓషన్, ఇక్కడ 30% గాఢత కలిగి ఉంటుంది. అంటే మనం 30 liters నీటిని గనక ఆవిరి చేస్తే అక్కడ 1 kg ఉప్పు మనకి లభిస్తుంది అన్నమాట. ఇలాగే మృత సముద్రం అని వినుంటుంటాం మనం, డెడ్ సీ అంటాం. ఈ డెడ్ సీలో గాఢత తీవ్ర స్థాయికి చేరిపోవటం వల్ల అక్కడ ఎటువంటి జీవరాశి బతకదు, చేపలు గాని ఆల్గే గాని ఇలాంటివి ఏవి కూడా బతికే పరిస్థితి ఉండదు. కారణం ఈ గాఢత ఎక్కువగా ఉంటాం. ఎవరైనా సముద్రంలో దూకి ఈత కొట్టాలన్నా వారు మృత శరీరం లాగా తేలిపోతూ ఉంటారు, కానీ మునగటం అనేది జరగదు, ఏ వస్తువు వేసినా. అందుకే దీన్ని డెడ్ సీ అంటారు. కాబట్టి మనం అనుకున్నట్టుగా అన్ని సముద్రాల గాఢత ఒకే రకంగా ఉండదు. ఈ గాఢత యొక్క వ్యత్యాసాల వల్ల సముద్రంలోని నౌకలు మునిగేటువంటి లోతు కూడా మారుతూ ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా 1800 చివరి భాగంలో శామ్యూల్ ప్లిమిసోల్ అని ఒక బ్రిటిష్ రాజ్య పాలకుడు తరచూ నౌకలు మునిగిపోతుండటం, వాటిలో వేసినటువంటి భారం అసమతుల్యం కారణంగా జరుగుతూ ఉండటం వల్ల సముద్రాల్లో ఏ పడవ ఏ సముద్రంలో ఎంత లోతుకు మునుగుతుంది అనేది కొన్ని మార్క్స్ ద్వారా, అంటే పడవల మీద సూచికలు ఏర్పాటు చేయటం ద్వారా సముద్రంలో మనం వెళ్ళినప్పుడు ఏ సముద్రంలో ఈ నౌక ప్రయాణిస్తుందో ఆ మునిగిన లోతును బట్టి చెప్పేసేయచ్చు అన్నమాట. సాధారణంగా మంచినీటి నదులలో పడవలు గాని నౌకలు గాని ఎక్కువ లోతుకు మునుగుతాయి. కారణం ఏంటంటే బయాన్సీ, ప్లవనము తక్కువగా ఉండటం. సముద్రాల్లో గాఢత ఎక్కువగా ఉండటం వల్ల ప్లవనం ఎక్కువగా ఉండి నౌకలు తేలుతా ఉంటాయి. ఈ తేలేటప్పుడు అన్ని సముద్రాలు ఒకే గాఢత కలిగి ఉండవు కాబట్టి నౌకల్లో రకరకాల మార్కింగ్స్ ద్వారా మనం ఇప్పుడంటే GPS కానీ శాటిలైట్ వచ్చేసింది, దీని ద్వారా తెలుసుకుంటాం అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అరబిక్ ఓషన్ అనేది. పూర్వం రోజుల్లో అయితే ఈ మార్కింగ్స్ ద్వారా తెలుసుకునేవారన్నమాట, దీన్ని ప్లిమిసోల్ మార్కింగ్స్ అంటారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ ఉప్పు మన ప్రాణాధారం, మనకి ప్రాణం తీసేది కూడా ఈ ఉప్పే. ఎక్కువైతే ఈ ఉప్పుని సాధారణంగా రాక్ సాల్ట్, రాతి ఉప్పు అంటాం. మనకి అమ్ముతు పొద్దురుపూట మనకు రాతి ఉప్పు అని అమ్మొస్తా ఉంటాడు. ఈ రాతి ఉప్పు అనేది నీటిని ఆవిరి చేయటం ద్వారా మన ఉప్పు నీటి కొలలో నీరుని సేకరించి, ఇందా నేను పేర్కొన్నట్టుగా 1 liter నీటిని గనక ఆవిరి చేయగలిగినట్టయితే మనం 30 grams అంటే ఒక

0: కేజీ గనక మనకు కావాలి అంటే ఉప్పు 30 లీటర్ల నీరు ఆవిరవ్వాలి. ఇలా సహజ ప్రక్రియ ద్వారా ఎవాపరేషన్ ద్వారా రాతి ఉప్పుని సేకరిస్తారు. దీని రసాయన నామం వచ్చి సోడియం క్లోరైడ్ అంటాం, NaCl. దీంట్లో రెండు అయాన్లు ఉంటాయి అన్నమాట, NA అండ్ CL అని. హిమాలయన్ సాల్ట్ అంటారు, దీన్నే పింక్ సాల్ట్ అంటారు. ఇది హిమాలయాల్లో లభ్యమవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించింది. దీనిలో అనేక రకాలైనటువంటి లవణాలు, ఆరోగ్యానికి మేలు చేసేటువంటి మెగ్నీషియం, జింక్ లాంటివి అరుదైనటువంటి లోహాలు కూడా దీంట్లో కలిగి ఉంటాయి. ఇవి మైన్యూట్ మినరల్స్ అంటాం. ఇవి బ్రెయిన్కి కూడా చాలా మంచి చేస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇప్పుడు ఈ పింక్ సాల్ట్ ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే నల్ల ఉప్పు, రాక్ సాల్ట్, కాల నమక్ అంటారు దీన్ని. ఇది కూడా హిమాలయాల్లో లభ్యమవుతూ ఉంటుంది. వీటి యొక్క రేట్స్ అంటే ఖరీదైన దాని యొక్క ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జనరల్గా ఈ పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ చాలా సాధారణ ఉప్పు కన్నా ఎక్కువ ఖరీదు కలిగి ఉంటాయి. ఇది ఉప్పు కదా, మీకు అర్థమైంది కదా. ఉప్పు ఇలా మనకి ఉప్పుగా ఉంటాయి, ఈ సముద్రంలో నీరు ఉప్పుదనం వెనకమాలన్న కథ మనం తెలుసుకున్నాం. అలాగే స్వాతి చినుకు ముత్యం అవుతుందా, మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం స్వాతి చినుకు ముత్యమైందని. ఈ స్వాతి చినుకు ముత్యం అవటం అనేది ఒక నమ్మకం మాత్రమే. వాస్తవానికి ముత్యం అనేటువంటిది ఒక ముత్యపు చిప్ప, ఆయిస్టర్ అంటాం దీన్ని, ముత్యపు గుల్ల వాటిలో తయారవుతుంది. దీనిలోని జీవి రక్షణకు గాను దాని చుట్టూ ఏర్పడే రెండు కవచము లాంటివి, ఆల్ చిప్పులు, ఆయిస్టర్వి మన ఇంటి తలుపుల్లాగా తెరుచుకోవటానికి మూసుకోవటానికి వీలుగా ఉంటాయి. ఇది కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది. ఈ కవచం తలుపులు ఎప్పుడైతే కొద్దిగా తెరుచుకుని ఉన్నప్పుడు ఈ కవచం లోపలకి ఇసుక రేణువు గాని చిన్న పురుగు గాని ఏదైనా ఒక రేణువు లాంటిది దానిలో నలుసు లాంటిది చేరినప్పుడు ఆ నలుసు లాంటిది ప్రవేశించగానే మన కంట్లో గనక నలుసు పడితే మన కళ్ళలో నీరెలా వస్తుందో ఈ ఆయిస్టర్లోనికి చిన్న నలుసు లాంటి ఇసుక రేణువు కానీ ఏదన్నా పురుగు కానీ చేరినప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ జీవిని దాని చుట్టూ ఒక రకమైన ద్రవాన్ని స్రవింపజేస్తుంది. ఆ ద్రవాన్ని స్రవింపజేసిన తర్వాత కొద్ది కాలానికి నిదానంగా ఆ ద్రవం గట్టిపడి ఆ గట్టిపడినటువంటి ద్రవము 6 నెలల నుంచి 4 సంవత్సరాల కాలంలో ముత్యంగా మారుతుంది. మారినటువంటి ముత్యం గుండ్రంగా ఉండటానికి కారణం జనరల్గా ఏదైనా ద్రవానికి తలతాన్యత అనే స్వభావం కారణంగా, అంటే సర్ఫేస్ ఏరియా టు బి మినిమం అంటాం, ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల అది గుండ్రటి ఆకారాన్ని పొందుతుంది. ఇలా తయారైన ముత్యం 6 నెలల నుంచి 4 సంవత్సరాలు పడుతుందని చెప్పుకున్నాం కదా. ఈ ముత్యం యొక్క పరిమాణం ఎంత పెద్దగా ఉంటే మార్కెట్లో దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. అవునండి, మర్చిపోయాను, ఇది కాల్షియం కార్బోనేట్తో తయారైంది, క్యాలసైట్ అని చెప్పుకున్నాం కదా. పొరపాటున మీరు వెనిగర్ లాంటి వాటిలో కానీ ఏదైనా ఆమ్లాల మీద కనుక ముత్యం పడినట్టయితే ముత్యాలు కరిగిపోతాయండి. ముత్యం విలువైందే, కానీ ఈ ముత్యం కేవలం ఒక ఆలుచిప్పలో ఉన్న పదార్థంతో మాత్రమే దాని యొక్క వేదన ద్వారా ఏర్పడినటువంటిది కాబట్టి దీన్ని కమర్షియల్గా గుర్తించినటువంటి రైతుల ద్వారా కృత్రిమంగా వ్యవసాయ క్షేత్రాలలో ఈ ఆలుచిప్పల ద్వారా ముత్యాలను పండిస్తూ ఉన్నారు. అన్నీ వ్యాపారమే మనుషుల దృష్టిలో. అందుకని స్వాతి చినుకు ముత్యం కాదు, స్వాతి చిప్పలోని ఆ ముత్యం ఏర్పడటం వెనకమాల ఎంతో వేదన మిగిలింది. అది గుండ్రంగా అవటానికి తలతన్యత అనేటువంటి భౌతిక శాస్త్ర సూత్రం కారణమని చెప్పి తెలుసుకుందాం.
1: మీరింతవరకు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో జనసామాన్యంలో సైన్స్ ఈ అంశం గురించి డాక్టర్ టి శ్రీకుమార్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాండురంగడు ఈ చిత్రానికి మధుబాలకృష్ణ, ఎంఎం కీరవాణి, సునీత పాడిన పాట. గీత రచన వేదవ్యాస, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రావణమాసం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన పాట. గీతరచన డాక్టర్ వెనిగల్ల రాంబాబు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో చివరిగా శతమానం భవతి ఈ చిత్రానికి విజయ్ యేసుదాస్ చిత్ర పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, మిక్కీజే మేయర్ సంగీతం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్య నిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన జీఎస్ఎల్వీ F-17 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for
0: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05 ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు చేపట్టిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం

0: ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి పిలుపునిస్తూ,
1: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
0: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. ప్యారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు

0: ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారములు. ఈనాడు నేను గానము చేయబో కథ పంచమవేదమని ప్రసిద్ధిగాంచినటువంటి మహాభారతం. అందులో ఆది పర్వాంతర్గతమైనటువంటి కురుపాండవాభ్యుదయం

హస్తినాపురాన్ని పరిపాలించే ధృతరాష్ట్ర మహారాజు, పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు, ధృతరాష్ట్రుని భార్య గాంధారి, వారిరువురికి కలిగిన సంతానమే నూర్గురు కుమారులు కౌరవులు అని పేరుగాంచారు దుర్యోధన దుశ్శాసనాదులు మొదలగువారు. తరువాత పాండురాజుకు ఇద్దరు భార్యలు, కుంతీదేవి, మాద్రి. వారికి కలిగిన సంతానం ఐదుగురు కుమారులు. వారు ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకుల, సహదేవుడు.

ఇక కుంతీదేవి పిల్లలను తీసుకుని హస్తినాపురానికి వచ్చింది. అందరూ వారిని ఆహ్వానించారు. తమ్మునిపై ఉన్నటువంటి ప్రేమతో ధృతరాష్ట్రుడు మొదట తన కుమారులు, తమ్ముని కుమారులు అనేటటువంటి ఏమాత్రం భేదభావం లేకుండా ప్రేమగా చూస్తున్నాడు. కౌరవులు 100 మంది, పాండవులు 5 కలసి మెలసి పెరుగుతున్నారు, ఆటలాడుకుంటున్నారు. అయితే ఆటల్లో ఎప్పుడూ భీమునిదే గెలుపు. భీముణ్ణి ఓడించడం అనేటటువంటిది జరగడం లేదు. ఆటలో అరటి పండని మీద పడి పిండి

అరటిపండు ఆట అనేటటువంటిది ఒకటి ఆడుకుంటూ, ఆ ఆటలో కింద పడిన వారి మీద పడి భీమసేనుడు ఎముకలు విరిగేటట్లుగా పిడిగురుద్దులు గుద్దుతున్నాడు ఆ కౌరవుల మీద పడి. మరొక రోజు కబడ్డీ ఆట ఆడుకుంటున్నారు. ఆట ఆడుకునేటప్పుడు భీమసేనుడు ఒకడే, కానీ వాళ్ళు 20 మంది వస్తున్నారు. ఒరే వద్దురా అన్నాడు ధర్మరాజు, కానీ వినలేదు. ఆ 20 మంది ఒక్కసారి వచ్చేటప్పటికీ భీమసేనుడు ఒక్కడే 10 మందిని ఒక చంకలో 10 మందిని ఒక చంకలో పెట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ వస్తుంటే ఆ ఈడ్చిన ఈడ్పుకు వాళ్ళ వీపులన్నీ కూడా చిరుగుపోతున్నాయి. అలాగే మరొక రోజు రాయ్ రండ్రా అని పిలిచి లెక్క పెట్టుకుని 10 మందిని ఒక భుజంపై 10 మందిని ఒక భుజంపై మోస్తూ తీసుకెళ్ళి నీళ్లల్లో ముంచి వాళ్ళు ఊపిరాడక కొట్టుకుంటుంటే అప్పుడు వాళ్ళని పైకి లేవనెత్తేవాడు. ఒకరోజు కోతి కొమ్మచ్చి ఆట ఆడుకున్నారు. రోజుకో ఆట ఆడుతున్నారు వీళ్ళంతా కూడా. ఆ ఆట ఆడేటప్పుడు కౌరవులంతా 100 మంది చెట్లెక్కి కూర్చున్నారు. అదే సమయంలో వాళ్ళ కిందకి దిగక ముందే భీమసేనుడు వెళ్ళి ఆ చెట్టు మొదలు పట్టుకొని అలా ఎప్పుడైతే ఒక్క ఊపు ఊపాడో చెట్టు పైనున్న కౌరవులంతా బిలబిలామని చెట్టుకున్న పండ్లతో సహా నేల రాలేరు. ఒకడికి కాళ్ళు విరిగాయి, ఒకడికి చేతులు విరిగాయి, ఒకడికి ఎముకలు విరిగాయి. ఎప్పుడైతే ఇలా వాళ్ళందరూ కూడా నానా బాధలు పడుతున్నారు భీమసేనుని చేతిలో, భీమసేనుని బలం దుర్యోధనునికి అసూయ పుట్టించింది. బాల్యాత్ నద్రోహ చేతస, భీమసేనులో ఎటువంటి ద్రోహ బుద్ధి లేదు, బాల్య చేష్టలతో తన బలంతో ఆడుతున్నాడు. అయితే ఇది దుర్యోధనునికి

పరిగెత్తలేడు. ఓడిస్తున్నాడు భీమసేనుడు, వీళ్ళంతా ఓడిపోతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు దుర్యోధను తన తమ్ములతో కలిసి కుయుక్తులు పన్నుతూ చెడు ఆలోచనలు చేసి, చిన్నపిల్లలు దేవుళ్ళంటి వారంటుంటాం కదా, కానీ ఇక్కడ ఆటలు ఆటలుగానే ఉండాలి, బాగా ఆడేవారిని చూచి సంతోషించాలి, అంతేగాని వాణ్ణి చంపాలి అనేటటువంటి దుర్బుద్ధి పుట్టకూడదు. ఇక్కడ దుర్యోధనునిలో ఆ దుర్బుద్ధి పుట్టి తన తమ్ములందరితో ఒకనాడు సమావేశపరచి

భీముణ్ణి ఎలాగైనా తనకు అడ్డు లేకుండా చేసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు. మిగతా నలుగురిని చెరసాలలో బంధించేసి ఈ సమస్త ప్రపంచాన్ని చతుస్సముద్ర వేలావలయితంబైనటువంటి హస్తినాపుర సామ్రాజ్యాన్ని నేనొక్కడే పరిపాలించాలి. చిన్న వయసులోనే దుర్యోధనునికి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగింది. క్రూరమైన బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు భీమసేనుని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గంగా తీరంలో ఆటలాడుకుందామని చెప్పని అక్కడ గుడారాలు వేయించాడు. మంచి మంచి పిండి వంటలతో పాటు భోజనాలు సిద్ధం చేయించాడు. ప్రత్యేకంగా భీమసేనునికి భోజనం ఏర్పాటు చేసి కాలకోట విషం కలిపి ఆ భోజనంలో తను దగ్గరుండి భీమసేనునికి ప్రేమగా తినిపించాడు. విషం కలిపినటువంటి భోజనాన్ని ఏ ఆలోచన లేకుండా అమాయకుడైనటువంటి భీమసేనుడు చక్కగా తిన్నాడు. అనుమానం లేకుండా తినేశాడు. తిన్నవాడు మత్తుగా నిద్రపోయాడు. అందరూ ఆటలాడుకుని ఎవరేళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయం చూసి గట్టి గట్టి తీగలతో భీమసేనుణ్ణి కట్టేసి తాళ్లతో అక్కడ ప్రమాణకోటి తీర్థంలో విసిరిపడేశారు. పడటం పడటం పాతాళానికి వెళ్ళి పడ్డాడు. నీటి అడుగుకు వెళ్ళాడు. భయంకర విషసర్పాలు భీమసేనుణ్ణి కట్లు వేశాయి. భీముడు తిన్న విషాన్నం సర్పాలు వేసిన కట్ల నుండి వచ్చినటువంటి విషం రెండూ కలిసి భీమసేనునికి ఆ విషాన్నం అమృతంలాగా జీర్ణమైపోయింది. ఒక్క ముదుటన లేచి ఆ విషసర్పాలన్నింటినీ తన కాళ్ళ క్రింద రాచి

పారేస్తున్నాడు, వీర విహారం చేశాడు. అందులో కొన్ని దివ్య సర్పాలున్నాయి. అవి వెళ్లి నాగరాజు వాసుకి చెప్పగా అందులో ఆర్యకుడు అనేటటువంటి నాగరాజు కూడా ఉన్నాడు. వచ్చి అందరూ భీమసేను ఆశ్చర్యంగా చూశారు. ఓ బాలవీరుడా, నీ పేరేమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు అనగా తన వివరాలన్నీ చెప్పాడు. కుంతీదేవి పేరు విన్నటువంటి ఆ ఆర్యకుడు, నేను తాతగారిని అవుతాను నాయనా మీకు, మీ తల్లికి అని చెప్పి ఆ భీమసేను దగ్గరకు తీసుకుని, నీకెవరో ప్రమాదాన్ని కలగజేశారు, నీ లోకంలో ఇక్కడికి వచ్చి పడ్డావు, నీకు ఎప్పుడూ ఎవరూ ఎటువంటి అపాయం కలగకుండా ఇదిగో నాగామృతాన్ని ఇస్తున్నాం తాగు అని ఒక కుండ నిండా నాగామృతాన్ని ఇవ్వగా అది గటగట గట ఒక్క గుక్కలో తాగేశాడు. మరొక కుండ ఇలా 8 కుండలు నాగామృతాన్ని తాగాడు భీమసేనుడు. 10,000 ఏనుగుల శక్తి వచ్చింది భీమసేనునికి అప్పుడు. శభాష్, నాగాయుత బలసంపన్నుడవైనావు నాయన, ఇక నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని భీమసేనుని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. యోగజాతకుణ్ణి చంపుదామని వాళ్ళనుకుంటే భీమసేనుడు ఇక్కడ నాగాయుత బలసంపన్నుడైనాడండి. దుర్యోధనుడు భీమసేనునికి అపాయం చేయాలని తలపెడుచున్నాడో, అంతంతగా పాండవులు దినదనాభివృద్ధి నందుతూ పెరుగుతూ ఉన్నారు. మరలా ఆ భీముణ్ణి కొంతమంది దివ్య సర్పాల్ని వెంట పంపించి కుంతీదేవి మందిరానికి పంపగా భీమసేను దగ్గరకు తీసుకుని సంతోషించారు. ఇలా ఉండగా భీమసేనుడు మరలా బ్రతికి బయట రావడం చూసినటువంటి దుర్యోధనుడు ఇంకా అసూయతో ఓర్వలేక ఒకనాడు నిద్రపోతున్నటువంటి భీమసేనునికి ఘన

పెద్ద పెద్ద నల్లత్రాచు పాముల్ని బుట్టలో పెట్టించి ఒక సారథికి ఇచ్చి పంపించాడు దుర్యోధను. బాగా గాఢ నిద్రలో ఉన్నటువంటి భీముని శరీరంపై ఆ నల్లతాచులన్నీ వదిలారు. అవి భీముణ్ణి కాట్లు వేశాయి. వజ్రదేహుడైనటువంటి భీమసేనుని శరీరంపై పాములు కాట్లు వేస్తుంటే భీముని చర్మంపై పొరకి కూడా ఆ కోరలు దిగలేదు. వాటి బుసలకు నిద్రలేచాడు భీమసేనుడు. ఆ పాముల్నెలా విదిలించి పారేశాడు. గండు చీమల్ని కాళ్లతో రాచినట్లుగా వాటినన్నిటినీ నేలతో రాచి పారేశాడు. అదే సమయంలో సారథిని ఒక ఎడంచెత్తో ఒక్కటి కొట్టాడు. వాడికి ముక్కు వెంట నోటి వెంట రక్తం కక్కుని అక్కడికక్కడే చచ్చాడు. దుర్యోధనుడు ఇది చూసి పారిపోయాడు. భీమసేనునికి ఎన్ని ప్రమాదాలు తలపెట్టినా కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ ఉన్నాడండి. ఇలా గడిచిపోతోంది. పాండవులు కౌరవులు కృపాచార్యుని వద్ద ధనుర్విద్య నేర్చుకుంటున్నారు. కృపాచార్యుని తండ్రి శరద్వంతుడు, ఈయన చాలా కాలం తపస్సు చేసిన మహాతపస్సంపన్నుడు. ఒకనాడు కౌరవులు పాండవులు బంతాట ఆడుతున్నారు. అది బంగారు బంతి. వీళ్ళు ఆడుతుండగా ఆ బంతి వెళ్ళి ఒక బావిలో పడింది. అది నీటిపై తేలుతున్నది. దాన్ని ఎలా పైకి తీయాలో తెలియక అందరూ చూస్తుండగా అటుగా వచ్చినటువంటి ద్రోణాచార్యుడు వీరిని చూసి, మిమ్మల్ని చూస్తుంటే రాజకుమారుల్లాగా ఉన్నారు, మీ గురువుగారెవరు, ధనుర్విద్య నేర్చుకుంటున్నారా అని అడుగగా కృపాచార్యులు వారని చెప్పారు. ఆ బంతి పైకి ఎలా తీయాలో మీకు తెలియదా, నేను తీస్తాను చూడండి అని ద్రోణాచార్యులు వారు వారి దగ్గర బాణాలు తీసుకుని ఒక బాణాన్ని మంత్రించి బంతికి గుచ్చుకునేటట్లు, బావిలో ఉన్నటువంటి బంతికి గుచ్చుకునేటట్లు విసిరాడు. మరొక బాణాన్ని ముందు వేసిన బాణంలో వెళ్ళి నాటుకునేటట్లు వేశాడు. ఇలా ఒకదాని వెంట ఒకటి బాణాల రజ్జువు అంటే బాణాల త్రాడులాగా చేసి అవలీలగా చాలా తేలిగ్గా ఆ బంతిని బాణాలతో చేసిన త్రాడు పట్టుకుని పైకి లాగాడు.

పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఆశ్చర్యపోతూ, మహాత్మా, మిమ్మల్ని మా తాతగారికి పరిచయం చేస్తాం అంటూ ఆయన్ని భీష్ముని దగ్గరకు తీసుకుని రాగా భీష్ముడన్నాడు, మహాత్మా, మీ పేరు వినడమే గాని మిమ్మల్ని చూడలేదు. ఇప్పుడు చూశాం, ధన్యులమైన, ఇక నుండి మీరే ధనురాచార్యులై మా పిల్లలకు విద్య నేర్పాలి, మీకన్ని వసతులు సదుపాయాలు ఏర్పాటు చేస్తానన్నాడు. అంగీకరించాడు ద్రోణుడు. గురుకులాన్ని ఏర్పాటు చేసి ధనుర్వేదాన్ని, మిగతా యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తున్నాడు కౌరవులకు, పాండవులకు, ద్రోణాచార్యుల వారు. ద్రోణుడంటే సాక్షాత్ దేవతలకు గురువైనటువంటి బృహస్పతి. దివి నుండి భూమండలానికి దిగి వచ్చి ఆచార్య స్వరూపుడై వీళ్ళందరికీ కూడా విద్య నేర్పిస్తూ ఉన్నారు. గురువు తర్వాత మరో గురువు రావాలంటే శిష్యులను తయారు చేయాలి. గురువుగారు నిస్వార్థపరుడై విద్యనందిస్తాడు. కాబట్టి ఇక్కడ గురులేని విద్య ఎందుకో పనికిరాదు, గుడ్డి విద్య, గురులేక ఎటువంటి గుణిక తెలియక రాదు అన్నారు. అర్జునుడు అందరికన్నా బాగా శ్రద్ధగా ధనుర్విద్య నేర్చుకుంటున్నాడు గురువుగారి వద్ద. ఇది చూచి గురువుగారి కొడుకు అశ్వత్థామ అసూయతో రహస్యంగా వంటలవానితో చెప్పాడు, అర్జునునకు చీకట్లో భోజనం పెట్టవద్దు, నేను ఇలా చెప్పినట్లు ఎవరికీ తెలియకూడదన్నాడు. అలాగే అన్నాడు వంటలవాడు. ఇలా ఉండగా అర్జునుడు రాత్రివేళ భోజనం చేస్తుంటే పెద్ద గాలి వీచింది. ఆ గాలికి దీపాలన్నీ కూడా కొండెక్కాయి. ఇక్కడ ఆ చీకట్లోనే అర్జునుడు వెలుగులో ఎలాగైతే భోజనం చేశాడో దీపాలున్నప్పుడు, చీకట్లో కూడా అలాగే ఎక్కడ ఏ పదార్థం ఉందో తెలుసుకుని భోజనం చేశాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవరైనా ఆపగలరా అన్నట్లుగా ఇక్కడ అర్జునుడు చీకట్లో కూడా విద్యల్ని సాధించాలని వెంటనే బయటకు వచ్చి బాణాలు వేసుకుంటున్నాడు. గాలికి ఆకు కదిలిన శబ్దాన్ని బట్టి బాణాలు వేస్తున్నాడు. దీన్నే శబ్దభేది అంటారు. ఈ ధనుష్టంకారం విని గురువుగారు, ద్రోణాచార్యుల వారు ఇంత రాత్రిలో ఎవరా బాణాలు వేస్తూ సాధన చేస్తున్నారనుకుని ఆయన బయటికి రాగా అర్జునుడు కనిపించాడు. ద్రోణుడు సంతోషంగా అర్జునుని ప్రేమగా దగ్గరకు తీసుకుని, అర్జునుని వినయ విధేయతలు, గురు భక్తికి ఇవన్నీ కూడా ద్రోణునికి నచ్చగా, అందుకే అంటారు వినయము లేని చోట విద్య ప్రకాశింపదు, విద్యా దదాతి వినయం అన్నట్లుగా అర్జునుని ప్రేమతో, నయనా అర్జునా,

నా కన్న ధనుర్ధరుండమనుఖ్యాతి మహింతువు చల్లనయ్య నా కన్నులు దానపాత్రుడు మగావున నిన్నఖిలాస్త్ర

కాదు, ఏ లోకంలోనైనా నీకున్న నీకన్నా గొప్ప విలుకాడిని లేకుండా చేస్తాను, నేను పడిన పరాభవాన్ని నీ వలన తీర్చుకుంటాను అని అర్జున్నికి మాట ఇచ్చాడు. నిన్ను అఖిలాస్త్ర శస్త్ర సంపన్నుని చేస్తాను. శిష్యుని యొక్క యోగ్యత యోగ్యతలను విచారణ చేస్తే తప్ప ధనుర్వేదము ఉపదేశించకూడదు. ఇలా ఉండగా కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యలు నేర్చుకుంటుండగా ఒకనాడు హిరణ్యధన్వుడనేటటువంటి నిషాద రాజు అడవిలో ఉండేటటువంటి బోయవాళ్ళందరికీ రాజు తన కొడుకు ఏకలవ్యుణ్ణి తీసుకువచ్చి ద్రోణాచార్యునికి నమస్కారం చేసి, అయ్యా మా వాడికి బాణ విద్య నేర్పించండి అన్నాడు. ద్రోణుడు, నేను ఇతనికి విద్య నేర్పను, చేయనదలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ధనుర్విద్య అంటే అస్త్రశస్త్రాలు, అస్త్రము అంటే మంత్రంతో కూడుకుని ఉన్నటువంటిది. అనుష్ఠానం, జపం, ధ్యానం, ప్రయోగ ఉపసంహారాలు వీటన్నిటిని సాధన చేస్తేనే అది ధనుర్విద్య, ధనుర్వేదం. ఎవరికి పడితే వాళ్ళకి మంత్రము ఉపదేశించకూడదు, శస్త్రము గురి చూసి బాణం వేసేటటువంటిది. కాబట్టి ఇక్కడ నేను ధనుర్విద్య ఏకలవ్యుడికి నేర్పించను అన్నాడు ద్రోణాచార్యుల వారు. అయితే తరువాత ఏకలవ్యుడు తన యొక్క అడవిలోనికి వచ్చి అక్కడ మట్టితో తయారు చేసినటువంటి ద్రోణుని విగ్రహం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ బొమ్మకు పూజలు చేస్తూ బాణాలు వేసుకుంటూ సాధన చేస్తున్నాడు. సాధన చాలా గొప్పది కదండి, సాధనతో సమకూరు ధరలోన అన్నారు. శిష్యుడి గురి గురువు, గురువుగారిని ఆ బొమ్మని చూచి ఈ బాణం ఇలా వేయవచ్చా గురువుగారు, ఈ బాణం ఇలా వేయకూడదా అంటూ విగ్రహంతో మాట్లాడుతూ నేర్చుకుంటున్నాడు, సాధన చేస్తున్నాడు. ద్రోణాచార్యులు వారు నేర్పినట్లుగానే స్వయంగా నేర్చుకుంటూ మహావీరుడయ్యాడు ఏకలవ్యుడు. ఇలా ఉండగా కురు బాణ

ఒకనాడు గురువుగారి అనుమతి తీసుకుని కౌరవులు పాండవులు అడవిలో వేటకు బయలుదేరారు. తాము నేర్చుకున్న విద్య సాధన చేసుకునేందుకు ఈ వేట కూడా పనికొస్తుంది. ఓ కోలాహలంగా కేకలు పెట్టుకుంటూ వేట కుక్కలు వెంట పెట్టుకున్నారు. అరణ్యంలో ఉన్న క్రూర మృగాలపై బాణాలు వేస్తున్నారు. ఇంతలో ఒక వేట కుక్క దారి తప్పింది. అక్కడ ఏకలవ్యుడు విల్లెక్కి పెట్టి ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వేసుకుంటూ సాధన చేస్తున్నాడు. ఆ వేట కుక్క ఏకలవ్యుణ్ణి క్రొత్తగా చూసి భౌ భౌ భౌ అంటూ మురిగింది. ఇతను శ్రద్ధగా సాధన చేస్తున్నాడు. కుక్క మొరుగుణ్ణి విన్నాడు. అది అరవకుండా కుక్క నోటిలోనికి 7 బాణాలు వేశాడు. అది అలాగే కౌరవ పాండవుల వద్దకు వచ్చేసింది. వీళ్ళందరూ కూడా చూశారు, ఇంత నైపుణ్యంగా బాణాలు వేసి ఎవరా అని వాళ్ళు కుక్కను వెంటబెట్టుకుని వస్తే అది ఏకలవ్యుణ్ణి చూపించింది. వీళ్ళు ఏకలవ్యుణ్ణి అడిగారు, నువ్వేనా ఈ కుక్కకు బాణాలు వేసింది? అవునన్నాడు. మీ గురువుగారెవరు? ద్రోణాచార్యుల వారు అని చెప్పాడు. అంతే, అది విన్న వారంతా ఆశ్చర్యపోతూ వచ్చేశారు. ఆ రాత్రి అర్జునునికి నిద్ర పట్టలేదండి.

ద్రోణుల వద్దకు వచ్చి నమస్కరించి నాకంటెను మీకంటెను లోకములో అధికుడు అతి బలు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుడట. అమిధ్యావచన అబద్ధం ఆడనివాడా.

ద్రోణాచార్యుల వారు ఇది విని, ఏకలవ్యుడా, నేనా విద్య నేర్పింది నా శిష్యుడా, ఎక్కడున్నాడు చూపించు అనగా అర్జునుడు గురువుగారిని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నటువంటి చోటికి తీసుకొచ్చాడు. గురువుగారు రాగా ఏకలవ్యుడు పూజించాడు ద్రోణాచార్యులు వారిని. ఏకలవ్య, ఈ ధనుర్విద్యను ఎక్కడ నేర్చుకున్నావు? నీ దగ్గరే గురువుగారు. నేనా? నేనెప్పుడు వచ్చి నీకు విద్య నేర్పాను అనగా ఆ విగ్రహం దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాడు. ఇక్కడే విద్య నేర్చుకున్నాను గురువుగారు, మీరే నాకు విద్య నేర్పించారు. ఓహో, అయితే నేనేనా నీకు విద్య నేర్పింది? అవును. మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా అనగా వెంటనే ఏకలవ్యుడు పరమ సంతోషంతో, తప్పకుండా ఇస్తాను గురుదేవా, కోరుకోండి

అయ్యా గురుదేవా, నా శరీరం అలాగే నేను సంపాదించిన సొమ్ము అలాగే నా సేవకులు అందరూ ఇక్కడే ఉన్నారు, అంతా మీ ఆధీనం. కాబట్టి మీకేం కావాలో కోరుకోండి గురుదేవా అనగానే గురుడు ఒక్కసారి ద్రోణాచార్యులు వారు ఏకలవ్యను చూచి

ఏకలవ్యా, నీ కుడి చేతి బొటన వ్రేలు నాకు ఇవ్వు అనగానే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బొటన వ్రేలుని కూసి ఆకులో పెట్టి ద్రోణాచార్యులు వారి చేతికి అందించాడు. అది చూసినటువంటి ఏకల ఆ ద్రోణాచార్యుల వారు నిశ్చేష్టుడైపోయారు. బొటన వ్రేలు ఉంటేనే బాణం వేయడానికి కుదురుతుంది. ఏకలవ్యుడు మహావీరునిగా పనికిరాడండి. సరిగ్గా వేయగలిగితే బొటన వేలు లేకుండా ఈ నాలుగు వేళ్లతో ఏ పని సరిగ్గా చేయలేం కదా. ఇక్కడ ద్రోణాచార్యుడు ఒక్క అర్జునుని కొరకు ఏకలవ్యుని నుండి బొటన వేలు కోరుకున్నాడు. ఇలా ఉండగా తరువాత అర్జునుని తీసుకుని మరలా నగరానికి వచ్చేశాడు గురుకులానికి. అక్కడ కౌరవులకు పాండవులకు విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గురువుగారి విజ్ఞానాన్ని పుచ్చుకొని వెదజల్లగలిగినటువంటి శిష్యుడు మరొక గురువుగా రావాలి అంటే సాధనతోనే. గురువు 40 మందికి పాఠం ఒకేలా అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా సమానంగా చెబుతాడు. ఆ 40 మందిలో ఒకడే ఉంటాడు జాతి వజ్రం. గురువుగారు చెప్పింది విని సాధన చేసి కఠోర శ్రమ చేసి గుర్తు పెట్టుకునేటటువంటి వాడు. అలా అర్జునుడు మహావీరుడిగా ఆ ద్రోణాచార్యుల వారిని ఆ అర్జున్ని తీర్చిదిద్దాడు. ఇలా ఉండగా అందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఒక పక్షి బొమ్మను చెట్టు చితారు కొమ్మన ఉంచి ముందుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తూ, ధర్మరాజా, ఆ పక్షి కనపడుతుందా, చెట్టు కనపడుతుందా, చెట్టుకున్న కొమ్మలు కనపడుతున్నాయా అని అనగా ధర్మరాజు అన్నాడు, చెట్టు కనపడుతుంది, పక్షి కనపడుతుంది, చెట్టుకున్న కొమ్మలు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయని చెప్పాడు. చెప్పగా, నీ దృష్టి సరిగా లేదు అని వెంటనే అర్జునుని పిలిచాడు. అర్జున, నీకేం కనపడుతుంది? పక్షి బొమ్మ తప్పితే నాకు ఇంకేం కనపడటం లేదన్నాడు. అయితే బాణం వేయమన్నాడు. అదే సునిశ్చిత దృష్టి. వెంటనే బాణం వేశాడు. ఆ పక్షి తల కింద పడింది. కృతాస్త్ర శస్త్రులైనటువంటి కురుకుమారుల కోసలం వ్యాస గంగేయ విదుర శల్య శకుని సౌమదత్త ధృతరాష్ట్రాదుల సమక్షమున చూప సమకట్టి రంగస్థలం ఏర్పాటు చేశారండి. మరుసటి రోజున ప్రేక్షకాగారంభున సుందరీ బృందము అధివసించియుండ గాంధారి ప్రక్కన కుంతీదేవి కూర్చునియుండ బ్రాహ్మణ బృందం ఒక ప్రక్కన భీష్మాది కురు వృద్ధులు ఒక వంక, మంత్రి సామంతాదులు ఒక వంక, కవి గాయక వైతాళిక ప్రకరము ఒక ప్రక్కన పరివేష్టించి ఉండగా ఆచార్యుడు అలాగే ధర్మరాజ ప్రముఖులను ధనుర్ధరులై వెన్నంటి రాగా శిష్యులంతా కూడా శుక్లాంబరధరుండై రంగం మధ్యంబున ప్రవేశించి విద్యా ప్రదర్శనం వొనర్ప శిష్యుల ఆజ్ఞాపించి ఒక్కడ ఆసీనుండై ఉండ కౌరవ పాండవులు వివిధాయుధ విద్యా పరిశ్రమలు చూపుచు గజాశ్వరథారూఢ దక్షతం జూప కొంతవడికి భీమ దుర్యోధనులు గదాధరులై రంగమధ్యంబు ప్రవేశించి ఆ గదాయుద్ధాన్ని ప్రదర్శిస్తున్నారు. భీమ దుర్యోధనులిరువురు కూడా వాళ్ళ గదాయుద్ధం ఎలా ఉందో చూడండి. ఉత్తు

దొద్దండ చండస్ఫాల నాభీల ఘోష విజృంభణంబులు కుంభినీ దర్కహ్వర సముద్ధూత ప్రతిధ్వానంబుల చేత ప్రళయ జలధరవర్గ నిర్గడితం బలుగు బలుపిడుగుల మ్రోత నిస్సంకుశ నిరంకుశ అహంకార హుంకార గంభీరారావంబుల ఆర్భటిలు దిగ్భిత్తుల పిక్కటిల్ల భయంకరమైనటువంటి ప్రదర్శన కాదు యుద్ధమే చేస్తున్నారు. భీమ దుర్యోధనులు ముందు వాళ్లలో ఉన్నటువంటి ఆ కక్షను బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు అది చూచినటువంటి ద్రోణాచార్యులు వారు వీరు నిజంగానే గదాయుద్ధం చేస్తున్నారు అని చెప్పని ఒక్కసారి అశ్వత్థామని పంపించారు. ఆ అశ్వత్థామని పంపగా అశ్వత్థామ వచ్చి వాళ్ళిద్దరినీ కూడా విడదీశాడు. అశ్వత్థామ అనే అంకుశంతో భీమ దుర్యోధనులనేటటువంటి రెండు మదగజములను ప్రక్కకి విడదీసినట్లుగా విడదీశాడు. ఈ ప్రపంచంలో సాటి లేని విలుకాడు నా శిష్యుడు, అత్యంత ప్రియ శిష్యుడు అర్జునుడు. తన ధనుర్విద్యా కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. గురువుగారి పాదాలకు నమస్కరించాడు వినయంగా అర్జునుడు.

శిరస్సు పట్టుకుని అర్జునుడు అలా రంగమధ్యమున నిలబడితే నల్లమబ్బు చాటున మెరుపు తీగవలే మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట. దీర్ఘ బాహువులు, వీడే కృతహస్తుడు, కుంటి కడుపు చల్లగా పుట్టినటువంటి మహానుభావుడు అని అందరూ కూడా సభలో ఉన్న వారంతా చప్పట్లు కొడుతున్నారు. ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది తన తమ్ముడు పాండురాజు కుమారుణ్ణి ఇంతగా పొగుడుతుంటే మనసులో ఎలా ఉన్నా పైకి సంతోషించాడు. అర్జునుని శౌర్యానికి, విలువిద్యా ప్రదర్శనమునకు, ఆ తేజస్సుకి, నైపుణ్యానికి, అందానికి సభలో ఉన్నవారంతా అలా నోళ్లు తెరుచుకుని కళ్ళప్పగించి చూస్తున్నారు.

అనిలమూ మేఘాస్త్రమున నిల్చే మేఘ జయము శైల రూపమున దాల్చే శైల బాణము అదృశ్యాస్త్రమేసి అదృశ్యుడయ్యే ఆశ్చర్యముదవింప హస్వుడౌనంతలు అతి దీర్ఘుడగు సూక్ష్ముడగు రయమున అర్జునుండిట్టు అక్ష విద్యా విశేషమెల్లరకు జోప చూచి సహింపజాలకనియు కర్ణుడు.

ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒకసారి అగ్ని కల్పించాడు. మరలా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి నీరు పుట్టించాడు. అలాగే అనిల బాణమున అలరించే అనిలము, గాలిని అలా ఎప్పుడైతే సృష్టించాడో మేఘాస్త్రమున నిలిపే మేఘచైవం, మేఘాలను సృష్టించాడు. అలాగే ఒక్కసారిగా పర్వతాకారుడే పర్వతాస్త్రం వేశాడు. వెంటనే అదృశ్యాస్త్రం వేసి అదృశ్యుడయ్యాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా చిరునవ్వు నవ్వుతూ ప్రత్యక్షమవుతున్నాడు. బాగా పొడవుగా కనిపిస్తున్నాడు ఒక్కోసారి, మరలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు అర్జునుడు. ఇలా ఉండగా ఒక్కసారిగా ఆ రంగ మధ్యమ ఆ యొక్క ద్వారంలో భుజాస్ఫాలన వినిపించింది. అందరూ అటువైపు చూడగా అక్కడ నిల్చుని ఉన్నాడు కర్ణుడు. ఆ కర్ణుడు అర్జునుని చూచి, పోయి అర్జున, ఇంత మాత్రమున

నీవొక్కడవే వీరుడవు కాదు అని విర్రవీగవద్దు. నీవు ప్రయోగించినటువంటి అస్త్రాలు, నీవు ప్రదర్శించినటువంటి విద్య నేను ప్రదర్శిస్తాను అని అర్జునుడు చూపించినటువంటి విద్యలన్నీ కూడా తాను ప్రదర్శించాడు. ఆ సమయంలో అర్జునునికి ఎదురు నిలిచి వెంటనే కర్ణుడు ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే అర్జునుడు ఆ యొక్క కర్ణునిపై పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే ఎప్పుడైతే ఇలా ఇరువురు కూడా ఒకరినొకరు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారో అటువంటి సమయంలో మరలా అర్జునుడిపై కూడా ప్రయోగించగా అర్జునుడు మూర్ఛపడిపోయినాడు. వెంటనే తేరుకున్నాడు. ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు కృపాచార్యుల వారు. వాళ్ళిద్దరినీ కూడా యుద్ధం చేయనీయకుండా ఆపి, ఓ ఈ కర్ణ, అర్జునుడు క్షత్రియుడు, తండ్రి పాండురాజు, మరి తల్లి కుంతీదేవి వీరుడు, మరి నీవు నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి నీవెవరో చెప్పి ఇతనితో పోరాడు. వియ్యంబును నెయ్యంబును కయ్యంబును సమానులకు జగంబునదగు నీ అయ్యం వేర్కొని వంశమే ఏదో వివరించి పోరు మీతని తోడన్. వెంటనే ఆ కర్ణుడు తలవంచుకున్నాడు సిగ్గుతో. ఎప్పుడైతే తలవంచుకున్నాడో వెంటనే దుర్యోధనుడు వెళుతున్నటువంటి కర్ణుని ఆపి అక్కడున్నటువంటి వాళ్ళందరినీ చూపి, కులము గలాడు శౌర్యము అకుంఠిత సేన గలారు మువ్వురి ఇలపై రాజనామము వహించుటకు అర్హులు కారయ్యేని, మీరలు గన ఇతన్ని ఇప్పుడే అంగరాజ్యమిడి రాజుగా చేసేదా నేడే చూడుడి అని కర్ణునికి అంగరాజ్యాన్నిచ్చి పట్టాభిషిక్తుణ్ణి గావించాడు దుర్యోధను. భూరి మణిమయ్య మకుట కేయూర ముఖ్య భూషణాలంకృతానందమూర్తి అయినటువంటి ఆ కర్ణుడు దీనికి ప్రత్యుపకారం ఏమి చేయదును అని దుర్యోధను అడుగగా, నీవు నాకు ఇక నుండి ప్రాణసఖుడవై మెలగమని చెప్పగా, ఆ సమయంలో ఇది చూచి ఆ కర్ణుని రాజ్యాభిషేకాత్సవాన్ని చూసి ఆనందపరవశుడై కర్ణుని పెంచిన తండ్రి సూతుడు అతిరథుడు కర్ణుని దగ్గరకు రాగా కౌగలించుకనగా అతనికి నమస్కారం చేశాడు కర్ణుడు. ఇది చూసి భీమసేనుడు అన్నాడు, ఓహో నీవు సూతుడువా, మంచి గుర్రాలను అదిలించుకుంటూ రథాన్ని నడుపుకోక నీకెందుకు ఈ అంగరాజ్య పట్టాభిషేకోత్సవం అన్నాడు భీమసేనుడు. ఎప్పుడైతే ఇలా ఎగతాళిగా అన్నాడో ఆ మాట విన్నటువంటి దుర్యోధనుడు అన్నాడు, అమరేంద్రు చేతి నూరంచుల బాకు నిక్కముగ దధీచి వెన్నెముకగాది, తారకాంతకుడా కుమారుడు జేజేల దళవాయి శరణోద్భవుడుగాడి, సర్వజ్ఞుడి కృపాచార్యుడు లోకమాన్యుడు శరస్తంభ జన్ముండుగాది, అరయ భారద్వాజుడు అఖిలాస్త్రశస్త్ర మర్మ విదుడు కుంభ సంభవుడుగాది, మరియు మీ జన్మముల తీరు మరచినావి, లలిత సర్వాంగ లక్షణ లక్షితుండు పుట్టు కవచకుండలంబుల గలాడు సూతజుడు కర్ణుడో సూతజుడు కాడు కర్ణుడో వాతజాత అని సుయోధనుడు ఆదిత్యుడు అస్తమింప కర్ణుని తోడ్కుని వెళ్ళిపోయాడు. ఇక నన్ను ఎదిర్చగలిగినటువంటి వాడు భీమసేనుడు, భీమసేనుడిని ఎలాగైనా ఎదుర్కోగలను, కానీ అర్జునుని ధనుర్విద్యలో ఎదుర్కొనేవాడు ఎవరా ఎవరా అని అలా ఆలోచన చేసినటువంటి దుర్యోధనుడికి కర్ణుడు తారసపడ్డాడు. ఆ రోజున హాయిగా నిద్ర పట్టింది. అటువంటి సమయంలో మరుసటి రోజు గురువుగారికి గురుదక్షిణ సమర్పించడానికి అందరూ కూడా రాగా కౌరవ పాండవులు అనేకమైనటువంటి కానుకలు తీసుకురాగా అవి చూసినటువంటి ద్రోణాచార్యులు వారన్నారు, ఈ కానుకలు నాకేమీ అక్కర్లేదు,

0: గురుదక్షిణగా ద్రుపదుణ్ణి, పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదుణ్ణి బంధించి నాకు అప్పచెప్పండి అని అనగా, గురుదేవా, ద్రుపదుడు రాజు, ఆ రాజుకి మీకు ఏమిటి వైరం అని అడుగగా, అప్పుడన్నాడు ద్రోణాచార్యులు వారు, ద్రుపదుడు నేను ఇద్దరం ఒకే చోట ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నాం. విద్య పూర్తయిపోయిన తర్వాత ద్రుపదుడు రాజ్యానికి వెళుతూ, పంచాలానికి వెళుతూ ద్రోణుని చూచి, నేను రాజ్యానికి వెళ్ళిన తర్వాత రాజునవుతాను, నీకేమైనా సహాయం కావాలంటే నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళాడు. తండ్రి తదనంతరం రాజయ్యాడు. అలాగే తర్వాత కృపాచార్యు చెల్లెలి కృపిని పెళ్లి చేసుకున్నాడు ద్రోణాచార్యులు వారు. పిల్లవాడు పుట్టాడు అశ్వత్థామ. పాలు తాపడానికైనా ఒక గోవు లేదు. ధనవంతుల ఇళ్ళు పిల్లలందరూ కూడా ఆవు పాలు త్రాగుతుంటే అశ్వత్థామకి పాలు లేవు. పిండి కలిపి నీళ్లల్లో ఆ పాలు ఇచ్చింది తల్లి. అవి తాగనన్నాడు. అప్పుడు అక్కడి నుంచి అది చూసినటువంటి ద్రోణాచార్యుల వారు పరశురాముని దగ్గరికి వెళ్ళగా, పరశురాములు వారు, నా ధనమంతా కూడా నేను కశ్యపునికి దానం చేశాను, కాబట్టి నా దగ్గర అస్త్రశస్త్రాలున్నాయన్నాడు. అవి నేర్చుకున్నాడు పరశురాములు వారి దగ్గర. అక్కడి నుంచి ద్రుపదుని దగ్గరికి వచ్చాడు. కానీ ద్రుపదుడు అన్నాడు, పేదవాడు దరిద్రుడు అయినటువంటి నీవు నాకు స్నేహితుడివా, మిత్రమా, ద్రుపదా అని సంబోధించినటువంటి ద్రోణాచార్యులు వారిని అనేక మాటలతో అవమానించి పంపించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇక్కడ హస్తినాపురానికి వచ్చి కౌరవులకి పాండవులకి విద్య నేర్పి అర్జునుని మహావీరునిగా తయారు చేసి ఎప్పుడైతే అలా ద్రుపదుని బంధించి తీసుకురమ్మన్నాడో వెంటనే కౌరవులంతా వెళ్ళారు. ఆ ద్రుపదుని చేతిలో చావు దెబ్బలు తినొచ్చారు. వెంటనే అర్జునుడు బయలుదేరాడు పాంచాల దేశానికి. సత్య సంకల్పుడౌ సమవత్తితమయు ఆనతయే రక్షాబంధనముగా గురు కటాక్షముగైకున్న దివ్యాస్త్ర సంతానమే విజయ సాధనముగా ఉత్సాహజనక వాయు కుమార గంధ సింధుర విహారమే చేదోడుగా. ఇలా వెళ్ళి ఆ ద్రుపదుణ్ణి బంధించి తీసుకువచ్చి ద్రోణాచార్యులు వారి పాదాల మీద పడవేయగా, పెద్ద రాజు ఎవరు, పేదపారుండెవ్వడో పెద్ద రాజెవ్వడో అని ఇక్కడ ద్రోణాచార్యుల వారు, నా శిష్యుడు నిన్ను ఓడించాడు చూసావు కదా అని చెప్పని ఆ ద్రుపదుణ్ణి మరలా వదిలేసి పంపించి వేశారు. కౌరవ పాండవులకు విద్యలన్నీ కూడా నేర్పించి కృతహస్తుడైనాడు, కృతకృత్యుడైనాడు ద్రోణాచార్యుల వారు. వాళ్ళందరూ కూడా ద్రోణాచార్యుల వారికి నమస్కరించి మంగళహారతులు వస్తున్నారు.
1: మీరింతవరకు కురుపాండవాభ్యుదయం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్. ब्रिक्स देशों के मुख्य न्यायाधीशों का 3 दिन का सम्मेलन आज नई दिल्ली में शुरू हुआ. हमारी संवाददाता ने बताया है कि सम्मेलन में ब्रिक्स सदस्य और सहयोगी देशों के मुख्य न्यायाधीश और वरिष्ठ न्यायिक अधिकारी भाग ले रहे हैं.
3: भारत के मुख्य न्यायाधीश सूर्यकांत ने आज रूस, चीन, संयुक्त अरब अमीरात, दक्षिण अफ्रीका, ईरान और उज्बेकिस्तान सहित कई देशों के न्यायिक प्रतिनिधिमंडल के प्रमुखों के साथ द्विपक्षीय बैठकें की. इन बैठकों में देशों

0: Affairs Randhir Jaiswal said 275 Indian nationals remain missing. Mr. Jaiswal said 1,907 Indian nationals have safely crossed into Nepal from China. The spokesperson said India will continue to provide assistance as per the requirements of the government of Nepal.
1: In the wake of this tragedy, we have extended our solidarity and support to the government and people of Nepal. As a close friend and partner, India responded promptly, and we will continue to support rescue, relief, reconstruction and recovery efforts in the country.
0: Meanwhile, the death toll from the devastating Nepal-Tibet flash floods has reached 1,287, with around 5,083 people reported missing. The flood situation in Bihar remains grim, as all major rivers including the Ganga, Punpun, Gandak, Budhi Gandak, Son and Kosi are in spate. 16 districts including Patna, Bhojpur, Bhagalpur and West Champaran across North, Central and South Bihar are affected by floods. Relief and rescue operations are being carried out on a war footing by the Disaster Management Department in the affected areas. In Uttar Pradesh, 26 districts including Ayodhya, Varanasi, Azamgarh, Balia, Gorakhpur, Lakhimpur Khiri, Chitrakoot and Barabanki are affected by the floods. Relief and rescue operations are continuing in the flood-affected areas on the instructions of Chief Minister Yogi Adityanath. Prime Minister Narendra Modi has commended the successful launch of GSLV F-17 carrying EOS-05, India's first-ever imaging satellite from geosynchronous orbit. In a social media post, Mr. Modi termed it an outstanding achievement by ISRO and a proud moment for the nation. The Indian Space Research Organization has successfully launched the EOS-05 Earth Observation Satellite aboard the GSLV F-17 rocket from the Satish Dhawan Space Center at Sriharikota in Andhra Pradesh early this morning. ISRO Chairman V. Narayanan said the mission will further strengthen India's Earth observation capabilities and improve the delivery of Earth observation services. The festival of Janmashtami, marking the birth of Lord Krishna, is being observed across the country with religious fervour today. On the occasion, devotees observe fast, perform ceremonies and visit temples. Sweets and other foods associated with Krishna are prepared and offered to Lord Krishna. Devotional songs and chanting is performed through the day and often late into the night. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have extended their greetings on the occasion of Janmashtami. The National Testing Agency, NTA, has released admit cards for candidates appearing for UGC NET June 2026 in English, Commerce and Sociology on the 9th and 10th of this month. Candidates can download their admit cards from ugcnet.ta.nic.in using their login credentials. In badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty enter their fourth straight China Masters semi-final after beating Denmark's Kim Astrup and Anders Kvarup Rasmussen in Shenzhen this evening. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అన్నమాచార్య కీర్తన ప్రసారమవుతాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో జగ్ జగ్ జియో అభియాన్ 2026లో భాగంగా అవయవ దానంపై ప్రజలకు అవగాహన ఉండాలి. ఈ అంశం గురించి పల్నాడు ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ సుహాసిని గారి ప్రసంగం వింటారు. అనంతరం శతక పద్య సౌరభం, మారణక విరచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ. ఇంకా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆచార్య దేవోభవ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ వై రామకృష్ణ. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎం వెంకటరమణమూర్తి శ్రీ పి సూర్యారావు

గార్ల గాత్రయుగళం వింటారు. శ్రీ వివి రవిగారు వైలిన్, శ్రీ గురువాయూర్ దొరయ్యగారు మృదంగం. 10 గంటలకు వసుదైక కుటుంబం. అనంతరం రావోయి అతిథి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా శ్రీ గురుభ్యో నమః శ్రీమతి భాగవతుల కృష్ణ సత్యవతి గారితో పరిచయం, లలిత గీతాలు విశేషాలు ప్రసారమవుతాయి. 4:30 వాక్యూమ్ మే ప్రయోగ్ 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి పి కృష్ణతేజ. 4:45 శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం పాడిన జానపద గీతాలు. 5:00 ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఎల్ నినోపై అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక. సమర్పణ శ్రీ నన్నం మధు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గృహ వాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాలు గురించి డాక్టర్ వి ప్రసూన గారి ప్రసంగం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో అరటి తోటలే యాజమాన్యం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతరాణి గారి ప్రసంగం. 7:45 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం సాంప్రదాయ రేడియో సెట్లలో మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. 9:30 చిత్రజగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. వినయంతో కూడిన మాటతో, సాయపడే చేతితో విశ్వాన్నే జయించవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 55 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.